ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 15వ తేదీ సోమవారం. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం అన్నారు సోక్రటీస్. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె స్థలసాయి.
1: లోకంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ప్రయోజకులు కావాలని కలలు కంటారు. తమకంటే వాళ్ళు సమాజంలో ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశిస్తారు. విద్యావృత్తుల్లోనూ ఆర్థికంగానూ తమకంటే ఎంతో ఎత్తుకెదగాలని పిల్లల అభివృద్ధికై తమ జీవితాలను ధారపోస్తారు. వయస్సు పైబడి ముసలితనం వచ్చాక కూడా పిల్లల శ్రేయస్సుకై అహర్నిశలు ఆరాటపడతారు. వారికి తామెంత చేసినా తమ వైద్యానికో సౌఖ్యానికో ఆసరాకో వారిని సహాయం మాత్రం అర్థించరు. అంత మంచి మనస్సు గల తల్లిదండ్రులకు పిల్లలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? అందుకే వారు అడగకుండానే వరాలిచ్చే ప్రత్యక్ష దైవాలు. కావలసినవన్నీ సమకూర్చే కల్పవృక్షాలు. అడగటమే ఆలస్యం, అన్నింటినీ అందించే తల్లి ప్రియకల్పవల్లి. పిల్లలకేది మంచో దానిని బలవంతంగానైనా సరే అందజేసే హితపరుడు తండ్రి. తల్లి ప్రేమైకమూర్తి, తండ్రి హితపరుడైన సముద్ర గంభీరమూర్తి. ఒకరు ఆకలి తీరుస్తారు, మరొకరు ఆకలి విలువ తెలుపుతారు. ఒకరు ఓదారుస్తారు, మరొకరు ఓర్పు విలువ నేర్పుతారు. ఒకరు బతికిస్తారు, మరొకరు బ్రతుకును బోధిస్తారు. ఉత్తములైన తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు విద్యావంతులు, ధనవంతులు, కీర్తివంతులై సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి సమాజంలో తన్ను ఒక మనిషిగా తలెత్తుకు తిరిగేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వేదమాత అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ వాళ్లకి అగ్రపీఠాన్నిచ్చింది. పుట్టికే లేని దేవుడు కూడా శ్రీరాముడిగా కృష్ణుడిగా పుట్టి జన్మనిచ్చిన వారికి సేవలు చేశాడు. తనకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ఒక్క ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొంది విఘ్నాధిపతి అయి తొలి పూజలందుకుంటున్నాడు వినాయకుడు. కన్నవారి ప్రీతికై కఠోరమైన బ్రహ్మచర్యాన్ని జీవితాంతం అవలంబించాడు భీష్ముడు. రాజ్యాన్ని విడచి 14 ఏళ్లు వనవాసం చేశాడు శ్రీరాముడు. చనిపోయిన తన 6 అన్నల్ని బ్రతికించి తీసుకొచ్చి కన్నవారి ఎదుట నిలిపాడు శ్రీకృష్ణుడు. అంత గొప్ప అవతారమూర్తులే కన్నవారికై ఎన్నో సేవలు చేసి ఇంకా వారి

0: రుణం తీర్చుకోలేకపోయామనుకుంటూ ఉంటే మనం ఏమనుకోవాలి? కళ్ళ ముందు కనిపిస్తున్న దేవతామూర్తులను నిర్లక్ష్యం చేసి కనిపించని దేవుడికి ఎంత సేవ చేసినా ఏమి ప్రయోజనం? కరస్థముదకం త్యక్త్వా ఘనస్థమభివాంఛతి అన్న చందాన అది హాస్యాస్పదమే అవుతుంది. అంటే చేతిలో త్రాగడానికి సిద్ధంగా ఉన్న మంచినీటిని జారవిడిచి ఉరిమే ఆకాశంలో ఉన్న మబ్బులోని వర్షపు నీరు కోసం ఎదురు చూడడం తెలివిగలవారు చేసే పనేనా? పుండరీకుడనేటువంటి భక్తుడు తన కన్నవారికి చేసిన సేవల వల్ల పాండురంగణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడట. పాండురంగ మహాత్మ్యము అనేటువంటి ప్రబంధంలో తెనాలి రామకృష్ణ కవి అంటాడు, విహితమతిం పరిచారక సహస్రమై పితృయుగంబు సంభావించున్ అంటూ పుండరీకుడు తానొక్కడే 1000 మంది పనివాళ్లు చేసే పనులన్నీ తన తల్లిదండ్రులకై చేసేవాడని అంటాడు. అలా కన్నవారి సేవలో నిమగ్నమైన పుండరీకునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, నీ పితృభక్తికి జ్ఞానశక్తికిన్ మెచ్చితి నచ్చితిన్ కరము నీయడ ఏల వేడుకొమ్మిచ్చెద చెచ్చరన్ వలయు నీప్సితముల్ శతమేని అంటూ, ఓ పుండరీక, నీ పితృభక్తికి మెచ్చాను, నీకేం కావాలో అవన్నీ 100 కోరికలైనా సరే కోరుకోమన్నాడు. కాబట్టి కన్నవారి సేవ అంత గొప్పది. బాల్యం యవనంలాగే ప్రతివాళ్లకి ముసలితనం కూడా వస్తుంది. ఆ వయస్సులోనే పిల్లల ఆసరా కావాలి. అలాంటి దశలోనే వారికి సేవ చేస్తే పిల్లల్ని కన్నందుకు సార్థకత. అలా కాకుండా ఏ వృద్ధాశ్రమంలోనో తల్లిదండ్రులను చేరిస్తే వారు మనకి చేసిన ఉపకారానికి మనం ఏ విధంగా కృతజ్ఞతను కనబరుస్తున్నట్లు? నేటి ప్రతి కొడుకు రేపటి తండ్రి అవుతాడు. నేటి ప్రతి యువకుడు రేపటి వృద్ధుడే. అందుకే తల్లిదండ్రుల ఆశీస్సులు కోరుకుందాం, వారికి ఆశ్వాసనను కలిగించుదాం.
1: మీరింతవరకు శ్రీ కె. స్థలసాయి సమర్పించిన సుభాషితం విన్నారు.

పాల ఉత్పత్తికి పరిశుభ్రత ఎంతో అవసరం. పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేయడం వల్ల పాలు ఎక్కువ కాలం తాజాగాను చెడిపోకుండా నిలువ ఉంటాయి. త్వరగా పులిసిపోవడం గాని ఇరిగిపోవడం కాని జరగదు. అందువల్ల ఎన్నో సూచనలు పాటించి నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాలి. పాలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి, అమ్ముకోవడానికి వీలవుతోంది. పాల నుండి తయారు చేసిన వెన్న, నెయ్యి ఇలాంటి పాల పదార్థాలు నాణ్యత కలిగి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. పరిశుభ్రమైన పాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఉండవు. పాడి పశువుల ఆరోగ్యం, పశువుల కొట్టాల శుభ్రత, పాలు పితికే వ్యక్తి ఆరోగ్యం, పాల పాత్రల పరిశుభ్రత, వినియోగించే నీటి శుభ్రత, ఇలాంటి అంశాలపై పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ముందుగా పాడి పశువుల ఆరోగ్యాన్ని గమనించాలి. ఆరోగ్యమైన పాడి పశువు నుండి పితికిన పాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటాయి. అందువల్ల వ్యాధులతో బాధపడే పశువుల నుండి పాలు పితకకూడదు. పాలు పితికే ముందు పశువు శరీరాన్ని, ముఖ్యంగా వెనుక భాగం, డొక్కలు, తొడలు, పొదుగు, తోక ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడవాలి. పాలు పితికిన తరువాత చన్నుల రంధ్రాల్లోకి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా క్రిమి సంహారక మందుల్లో ముంచాలి, లేదా కనీసం నీరు చల్లి కడగాలి. పశువుల కొట్టాలు కూడా శుభ్రంగా ఉండాలి. గాలి, వెలుతురు ధారాళంగా వీచేలా పశువు కొట్టాన్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. పశువుల పాకలో ఎలుకలు కాని బొద్దింకలు, క్రిమి కీటకాలు లేకుండా డెటాల్, ఫినాయిల్ వంటి క్రిమి సంహారక మందులతో ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. నేలను పొడిగా ఉంచాలి. పశువుల పాకల్లో బూజుగాని దుమ్ము చేరకుండా శ్రద్ధ వహించాలి. పశువుల కొట్టం, ఫ్లోరింగ్ను కాంక్రీట్ చేయిస్తే శుభ్రంగా ఉంచడం సులభం.

ఆరోగ్యంగా ఉంటోంది. పాలు పితికే వ్యక్తి ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. న్యూమోనియా, డిప్తీరియా, గజ్జి, క్షయ, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులతో బాధపడే వ్యక్తులు పాలు పితకకూడదు. పాలు పితికేటప్పుడు చీదడం గాని, దగ్గడం గాని, తుమ్మడం, సిగరెట్ కాల్చడం, చుట్ట నవలడం, గుట్కా నమలడం ఇలాంటివి చేయకూడదు. పాలు పితికే వ్యక్తుల చేతి వ్రేల గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. పాలు పితికే చేతులను శుభ్రంగా కడుక్కొని పొడి గుడ్డతో తుడుచుకోవాలి. పొడి చేతులతో పాలు పితకాలి. పాలు పితికే వ్యక్తి శుభ్రమైన బట్టలు కూడా ధరించి ఉండాలి. పాల పాత్రల పరిశుభ్రత కూడా ఎంతో అవసరం. అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ పాత్రలను పాల కొరకు వినియోగించాలి. రాగి పాత్రలు వినియోగించకూడదు. చొట్టలు పడినా, గీట్లు పడినా నునుపుగా లేని పాత్రల్లో మురికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత్రలు శుభ్రంగా ఉండాలి. జిడ్డుపట్టిన పాల పాత్రలను ప్రతిరోజు రెండు పూటల సబ్బునీటితో కాని, వాషింగ్ సోడా కలిపిన వేడి నీటితో కాని కడగాలి. ఆ తరువాత తడిపోయేలా, గాలి ప్రసరించేలా పాత్రలను తలక్రిందులుగా ఉంచి ఆరనివ్వాలి. పాల పాత్రలను గాలి వీచే ఒక ప్రత్యేక గదిలో ఉంచాలి. పొదుగు శుభ్రంగా కడగడానికి పాలు తీసే పాత్రలను ఉపయోగించకుండా వేరే పాత్రలు వాడాలి. శుభ్రమైన నీరు ఎంతో అవసరం. పశువుల్ని, పాత్రలను శుభ్రం చేయడానికి మంచి నీటినే వాడాలి. పశువులు త్రాగేందుకు క్లోరినేషన్ చేసిన నీటినే వాడాలి. త్రాగే నీటిలో సల్ఫర్, ఇనుము వంటి ఖనిజ లవణాలు పాల రంగుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వాడే నీటి పట్ల జాగ్రత్త వహించాలి. ఇలాంటి చర్యలు చేపట్టినట్లయితే పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని సాధించవచ్చు.

పరిశుభ్రమైన పాలు సూచనలు. ఈనాటి రైతు సమాచారంలో మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 7:45 విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి వింటారు, 8:35 శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం శుభాకాంక్షలు ప్రసారమవుతుంది, అనంతరం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. ఇక 9:30 ఏకచిత్రగానం, 10:00 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన రోజు సందర్భంగా వృద్ధాభ్యం మన అందరిది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో భద్రాచలం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డు చేసిన కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో

6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6 గంటల 45 నిమిషాలకు సామూహిక గీతం వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు రైతే రాజు, వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో పాడి పరిశ్రమకు స్థాపించేందుకు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా భూసారం, ఎరువులకు గల సంబంధం గురించిన వివరాలు తెలుసుకుంటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 15వ భాగం వింటారు. 8:35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 9, 9:15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 గంటలకు పౌరాణిక నాటకం కీచకవధ చిందు యక్షగానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని.

0: అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేద్దాము, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్టంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లైనా తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్లి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల్లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి

పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్టంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షలు రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यात्रा समापिता। विदेशमन्त्रालयेन प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः फ्रांसदेशस्य यात्रायाः परिणामे विशेषसूचनाः प्रदत्ताः। सूचनायां विदेशसचिवः विक्रममिश्री फ्रांस भारत नवान्वेषणस्य मार्गचित्रं 30-2000 इति अस्याः यात्रायाः प्रमुखं परिणामम् इति वर्णितवान्, यस्योद्देश्यं महत्वपूर्ण उदयोन्मुख प्रौद्योगिकीषु कृत्रिमबुद्धिमत्ता संशोधनेषु शैक्षणिक विनिमयेषु च सहयोगं सुदृढं कर्तुमस्ति। उत्तरप्रदेशस्य गौतमबुद्धनगरस्य जेवरनगरे स्थितात् नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानकात् वाणिज्यविमानसेवाः अद्य आरभ्यन्ते। इण्डिगो एयरलाइन्स् संस्थया प्रथमं विमानं लखनऊतः प्रातः 5:07 प्रचालयिष्यते। नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानके प्रातः 5:08 तद्विमानम् आगमिष्यति। तदनन्तरं नोएडा नगरात् बेंगलुरुनगरं प्रति प्रथमं नियमितं वाणिज्यिक विमानम् अपि प्रचलिष्यति। एकं विमानं लखनऊनगरं प्रति प्रस्थास्यति। जेवरस्य एमएलए धीरेन्द्रसिंहेन सह प्रथमे विमाने 20 महिलाभिः सह 270 यावत् कृषकाः भविष्यन्ति। एते कृषकाः ते सन्ति येषां भूमिः विमानस्थानकस्य कृते अधिगृहीता आसीत्। लखनऊनगरं प्राप्य एते कृषकाः मुख्यमन्त्रिणा योगी आदित्यनाथेन सह मिलित्वा कार्तज्ञतां प्रकटयिष्यन्ति। अद्य विश्ववायुदिवसः आचर्यते। पवनशक्तेः जलवायुपरिवर्तनं प्रतिरोधे तस्यां भूमिकां च प्रोत्साहनाय प्रतिवर्षं जूनमासस्य 15 अयं दिवसः आचर्यते। भारतम् अद्य गोवाराज्ये 26,000 वैश्विकवायुदिवससम्मेलनस्य आयोजनं करिष्यति। सम्मेलने सर्वकारेण नियामकैः विकासकैः निर्मातृभिः विशेषज्ञैः च सह पूर्णोपवेशनं करिष्यति। महिलानाम् आईसीसी 20-प्रति-20 विश्वचषकक्रीडायां बर्मिंघम नगरस्य एजवेस्टन नगरे ग्रुपे क्रीडायां भारतेन पाकिस्तान दलं 64 पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी जगित्याल जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
2: జగిత్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 437 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 మంది రైతుల నుంచి 460,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో 508,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, రాగల 15 రోజుల్లో ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి సత్యప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపు జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం తొలి విడతగా 117 కోట్ల రూపాయల నిధులు ఆమోదించింది. పుష్కర్ ఘాట్ల అభివృద్ది, యాత్రికులకు తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ సదుపాయాలు, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, రహదారుల అభివృద్ది వంటి పనులు చేపడతారు. జిల్లాలో జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టుల ప్రకారంగా మొత్తంగా 190.76 కిలోమీటర్ల మేర రహదారులు 4 లేన్లుగా విస్తరించేందుకు 7,597.16 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వీటిలో ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 63 కిలోమీటర్లకు 2,471.76 కోట్ల రూపాయలు, జగిత్యాల మంచిర్యాల జాతీయ రహదారి 68 కిలోమీటర్లకు 2,730.72 కోట్ల రూపాయలు, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి 58 కిలోమీటర్లకు 2,394.68 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల ద్వారా జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటుగా వాణిజ్య కార్యకలాపాలు మరింతగా వేగవంతం కానున్నాయి. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ది చెందాలని లీడ్ బ్యాంక్ అధికారులు సూచించారు. జిల్లాలో 14,964 స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల బ్యాంక్ లింకేజ్ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటి వరకు 793 కోట్లకు పైగా రుణాలు అందించినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా

0: సంప్రదించి గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సిద్దం చేసి విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 32,000 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్టుగా వ్యవసాయ శాఖ తెలిపింది. అనుమతించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన విరంచి స్వర్ణ పతకాన్ని సాధించింది. చెన్నైలో నిర్వహించిన ఈ పోటీల్లో హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ తరపున పోటీ పడ్డ ఆమె 84 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ది పనులు కూడా త్వరితగతిన మొదలు కానున్నాయి. పుష్కరాల నాటికి యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ, రైతు భరోసా పథకం కింద జిల్లాలో 319 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ తదితర సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా జిల్లాలో రైతులకు సోలార్ పంప్ సెట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్ఈ సుదర్శనం తెలిపారు. 200 యూనిట్ల లక్ష్యంతో అమలు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సమగ్ర ఉద్యాన అభివృద్ది పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు, డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్దతులకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ రైతులకు 40-50%, ఎస్సీ ఎస్టీ రైతులకు 70-90% వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20 నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. క్రిమినల్ సివిల్ కేసులతో పాటుగా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, బ్యాంకు రుణాలు, విద్యుత్ ఛార్జీలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ కేసులు వంటి పలు వివాదాలు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ నిర్వహించిన కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 276 బృందాలు చేపట్టిన పరీక్షల్లో 41,295 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా
1: ఎం మహాదేవన్ నించిన జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తులగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధాన

మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు

0: సృజనాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2,00,000 से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును రెండు దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలు కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేక్ ఆఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్

0: అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి జగదేక వీరుని కథ. చిత్రణుని ఘంటసాల పాడిన పాట. పింగళి సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించారు.

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. శ్రీశ్రీ సాహిత్యం అందించగా పెండ్యాల సంగీతం అందించిన ఈ పాట వినండి.

0: చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

0: ఏమిటేమిటేమిటి మంచికాలం అంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.
0: నెహ్రూ అమాచ్యుడు నెలకొల్పు రోజు.
2: ఆ రోజు దూరం లేదు రంగయ్యో అదిగో.

భార్య భర్తలు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. శ్రీశ్రీ సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

కార్యక్రమంలో చివరిగా ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట శ్రీశ్రీ సాహిత్యం అందించారు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. ఓ 4-5 గంటల పాటు కరెంటు పోయిందనుకోండి, ఉక్కపోత గురించి పక్కన పెడితే ఫ్రిజ్లో ఉన్నటువంటి పాలు పాడైపోతాయేమో, కూరగాయలు కుళ్ళిపోతాయేమో అని కంగారు మొదలవుతుంది. కానీ ఎలాంటి విద్యుత్ సౌకర్యము, ప్లాస్టిక్ డబ్బాలు, ఆధునిక కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ లేని 3500 ఏళ్ల క్రిందట జీవించిన ప్రజలు వారి ఆహారాన్ని ఎంతో భద్రంగా దాచుకునేవారు. అప్పట్లో సాగు చేసిన పంట మరుసటి ఏడాది వరకు పాడవకుండా చక్కగా కాపాడుకునేవారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటినా, కీటకాలు ఎలుకల భయం ఉన్నా వారు ధాన్యాన్ని నెలల తరబడి సురక్షితంగా ఉంచుకోగలిగేవారు. ఇదంతా ఎలాగ జరిగిందంటారు? దీనికి కారణము వారు ఉపయోగించిన సాంకేతికతనో మరేదో కాదండి. భూమి అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో పశ్చిమ కనుమల అడుగు భాగంలో ఉన్న మొలపాలయం అనే ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రజ్ఞులు ఇటీవల జరిపిన తవ్వకాల్లో నవీన శిలాయుగం నాటి అద్భుతమైన

0: భూగర్భ గృహాలు బయటపడ్డాయి. ఇందులోనే వారు అన్నీ దాచుకునేవారు. ఇవి కేవలము పంట దాచుకునే సాధారణ గిడ్డంగులు మాత్రమే కాదు, నాటి కుటుంబాల జీవన కేంద్రాలు కూడా. కొన్ని గుంతల్లో ప్రాచీన రుబ్బురాళ్ళు లభించాయి. అంటే ఇవి వంటగదులుగా కూడా ఉపయోగపడేవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు దాక్కోవడానికి వీలుగా వీటిని పెద్ద పరిమాణంలో నిర్మించారు. మొలపాలయం గుంతల నిర్మాణం వెనుక ఎంతో లోతైన భౌతిక రసాయన శాస్త్ర సూత్రాలు దాగి ఉన్నాయి. భూమి ఉపరితలంపై ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా స్థిరంగా చల్లగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే వీటిని నిర్మించారు. తమిళనాడులోని ఉక్కపోత తేమ వల్ల ధాన్యము బూజు పట్టకుండా ఉండటానికి గుంతల లోపలి గోడలకు చెరువు మట్టి, వరితవుడు, వరిగడ్డి కలిపిన మిశ్రమంతో పూత పూసేవారు. ఇవి తేమను పూర్తిగా పీల్చేసుకునేవి. అదేవిధంగా క్రిమికీటకాలు చేరకుండా ఉండేందుకు గోడలపై ఆవు పేడ నీటిని చల్లేవారు. ఇది సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇక బయటి భాగాలకు సున్నం పూసేవారు. ధాన్యం తీసే ప్రతిసారి గాలి లోపలికి వెళ్లి పంట పాడవకుండా ఉండడానికి ఈ గుంతల అడుగు భాగంలో చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా ధాన్యాన్ని బయటకు తీసుకునే వీలుండేది. ఆశ్చర్యమైన విషయమేంటంటే ఈ సాంకేతికత కేవలము చరిత్రకే పరిమితం కాలేదండి. గత 20వ శతాబ్దము మధ్యకాలం వరకు కూడా తమిళనాడులోని సేలం, ఈరోడ్, దిండిగల్ ప్రాంతాల రైతులు కులుమై కుదీర్ అని పిలిచే మట్టి నిల్వ పద్ధతులను ఉపయోగించేవారు. భారతదేశంలో దాదాపు 70% ధాన్యాన్ని పూర్వము ఇటువంటి దేశీయ పద్ధతుల్లోనే భద్రపరిచేవారని ఒక అంచనా ఉంది. కాని హరిత విప్లవం రాకతో రసాయన మందులు, ఆధునిక గిడ్డంగులు అందుబాటులోనికి వచ్చాయి. దీంతో ఈ అద్భుతమైన విధానాన్ని పాతకాలపు పద్ధతిగా కొట్టిపారేసి పూర్తిగా మరుగున పడేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ విధానము ప్రపంచానికి ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏటా సరైన నిల్వ వసతులు లేక లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. ఆధునిక కోల్డ్ స్టోరేజ్ పద్ధతులు విపరీతమైన విద్యుత్తును వినియోగిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శాస్త్రవేత్తలు మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. 3500 ఏళ్ల క్రిందట మన పూర్వీకులు కనిపెట్టిన ఈ జీరో కార్బన్ విధానాలను తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలుగా మార్చడానికి పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతిని గౌరవిస్తూ పూర్వీకులు సాధించిన విజయము నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప పాఠము.
1: ఆఫ్రికన్లు నల్లగా ఎందుకుంటారు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి తెలియని అసలు కారణం తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రజలు తెల్లగా, గోధుమ రంగులో, నల్లగా, ఇలా అన్ని రకాల రంగుల్లో ఉంటారు. మన దేశ భౌగోళిక పరిస్థితుల వైవిధ్యం కారణంగానే ఈ రంగుల కలయిక సాధ్యమైంది. అయితే ఆఫ్రికా ఖండం వైపు చూస్తే అక్కడి ప్రజలలో అత్యధికులు ముదురు నలుపు రంగు చర్మాన్ని కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. సమాజంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు, అవగాహన లోపం వల్ల చాలామంది దీనిని ఒక శాపంగానో దురదృష్టంగానో భావిస్తారు. కానీ ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధం. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆఫ్రికా ప్రజలకు ఉన్న నలుపు రంగు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. అక్కడి తీవ్రమైన, ప్రమాదకరమైన సూర్యరశ్మి నుండి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక సహజ రక్షణ కవచం ఇది. మానవుల చర్మం ఏ రంగులో ఉండాలనేది మన శరీరంలో ఉండే మెలనిన్ అనే ఒక రసాయన వర్ణ ద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది.

చర్మ కణాలలో ఈ మెలనిన్ శాతం ఎక్కువగా ఉంటే చర్మం రంగు అంత ముదురు నల్లగా మారుతుంది. ఆఫ్రికా ఖండం భూమధ్యరేఖకు ఇరువైపులా విస్తరించి ఉండడం వల్ల అక్కడ సూర్యకిరణాలు అత్యంత తీవ్రంగా నిలువుగా పడతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికా ప్రజల శరీరంలో సమృద్ధిగా ఉండే మెలనిన్ ఈ ప్రమాదకరమైన కిరణాలను స్పాంజిలా గ్రహించి చర్మం లోపలి పొరల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా చర్మ క్యాన్సర్, అకాల ముడతలు, చర్మ కణాల నాశనం వంటి తీవ్రమైన నష్టాల నుండి వారిని కాపాడుతుంది. ఈ సహజ రక్షణ వల్లే ఆఫ్రికా మూలాలున్న ప్రజలలో చర్మ క్యాన్సర్ వచ్చే రేటు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే దీని వెనుక లక్షల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. మానవాళి అంతా మొదట ఆఫ్రికా ఖండంలోనే జన్మించిందని, ఆ తర్వాత కాలక్రమేణా అక్కడి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించారని సైన్స్ చెబుతోంది. ఆఫ్రికాను విడిచి వేర్వేరు ఖండాలకు వలస వెళ్లిన మానవులు అక్కడి విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి వచ్చింది. ఐరోపా, ఉత్తరాసియా వంటి చల్లని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా ఉండేది. సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన విటమిన్ డిని తయారు చేసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల సూర్యకిరణాలను శరీరం సులభంగా గ్రహించడం కోసం ఆయా ప్రాంతాల్లోని మానవులలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి వేల సంవత్సరాల కాలంలో వారి చర్మం తెల్లగా మారింది. కానీ సూర్యరశ్మి ఎల్లప్పుడూ నేరుగా మరియు ప్రకాశవంతంగా ఉండే ఆఫ్రికాలోనే ఉండిపోయిన వారిలో మెలనిన్ అలాగే ఎక్కువగా మిగిలిపోయింది. ఇది ప్రకృతి తన బిడ్డలను కాపాడుకోవడానికి చేసిన ఒక అద్భుతమైన జీవ సంబంధిత ఏర్పాటు. వైద్యపరంగా చూస్తే ఈ మెలనిన్ కేవలం చర్మానికి రంగుని ఇవ్వడమే కాకుండా మన కణాల్లోని అత్యంత కీలకమైన డిఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది. ప్రకాశవంతమైన యువి కిరణాల ధాటికి డిఎన్ఏ ముక్కలైతే క్యాన్సర్లు వస్తాయి. కానీ ముదురు రంగు చర్మం ఉన్నవారిలో ఆ ప్రమాదం దాదాపు ఉండదు. దీంతో పాటు శరీరంలో విటమిన్ డి సమతుల్యతను కాపాడడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా చర్మం లోపల తేమ కోల్పోకుండా చర్మం ఆరోగ్యంగా ఉండేలా మెలనిన్ చూస్తుంది. వివిధ అంతర్జాతీయ అధ్యయనాలలో తేలిందేంటంటే, ముదురు రంగు చర్మం ఉన్నవారు ఎటువంటి చర్మ వ్యాధుల బారిన పడకుండా తెల్లటి వారికంటే చాలా ఎక్కువ సమయం ప్రకాశవంతమైన ఎండలో గడపగలరు. ఆఫ్రికా వాతావరణంలో బ్రతకడానికి నలుపు అనేది ఒక శ్రేష్టమైన రంగుగా ప్రకృతి ఎంచుకుంది. ఆధునిక కాలంలో పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత వంటి కారణాల వల్ల భూమిపైకి యువి కిరణాల తీవ్రత మునుపటి కంటే చాలా పెరుగుతోంది. ఈ మారుతున్న పరిస్థితుల్లో కూడా నలుపు రంగు చర్మం ఉన్నవారికే ప్రకృతి పరంగా ఎక్కువ రక్షణ లభిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ భూమిపై ఏ రంగు ఎక్కువ కాదు, ఏ రంగు తక్కువ కాదు. ప్రతి చర్మ వర్ణము అందమైనదే. ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఉదాహరణకు, తెల్లని చర్మం ఉన్నవారు సూర్యరశ్మి చాలా తక్కువగా ఉండే చల్లని మంచు ప్రాంతాలలో విటమిన్ డి లోపం రాకుండా సులభంగా జీవించగలరు. మన భారతదేశాన్ని గమనిస్తే ఇక్కడి భౌగోళిక ఉష్ణోగ్రతలలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో కూడా వివిధ వర్ణాల ప్రజల కలయిక కనిపిస్తుంది. భారతదేశంలో ఉత్తర ప్రాంతానికి వెళ్లే కొద్దీ చలి వాతావరణం ఉండడం వల్ల ప్రజలు కాస్త తెల్లని ఛాయతో కనిపిస్తారు. అదే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు కాస్త ముదురు రంగు లేదా గోధుమ రంగు ఛాయను కలిగి ఉంటారు. ఈ రంగుల వైవిధ్యమే మన దేశ సంస్కృతికి అంతం. అలాగే మానవజాతి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన జీవ వైవిధ్యం.

విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ క్యాట్ ద్వారా 2026 వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేయబడింది. ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్, గ్రౌండ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచుల్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ గేట్ స్కోర్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్, ఏఎఫ్ క్యాట్. ఈ ఉద్యోగస్తులకు ఫ్లయింగ్ ఆఫీసర్ క్యాడర్లో లెవెల్ 10లో నియామకం ఉంటుంది. వీరికి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతనం శ్రేణి, దాంతోపాటు ఇతర అలవెన్స్లు కూడా అందుతాయి. వీటికి అదనంగా బ్రాంచి, విధి నిర్వహణ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, టీఏ, టెక్నికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్, క్యాంటీన్, వైద్య సౌకర్యాలు తదితరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మొత్తం 304 పోస్టుల పైచులకు ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఫ్లయింగ్ పురుషులకి 30, మహిళలకి 5 ఖాళీలు. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్, ఫ్లయింగ్ తదితర విభాగాల్లో ఖాళీల వివరాలు వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి. సిడిఎస్ఈ ఖాళీల్లో 10% పీసీ కింద, ఏఎఫ్ క్యాట్లో 10% ఖాళీలను ఎన్సీసీ కింద భర్తీ చేస్తారు. కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ మాధ్యమంలో పాస్ అయి ఉండాలి. దీంతోపాటు కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత లేదా కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ ఈ ఉద్యోగస్తులకు కనీసం 50% మార్కులతో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు సంబంధిత బ్రాంచ్లో బీఈ, బీటెక్ లేదా తత్సమానమైన కోర్సు పాస్ అయి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ పోస్టులకు కనీసం 50% మార్కులతో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. కనీసం 60% మార్కులతో 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల డిగ్రీ పాస్ అయి ఉండాలి. అకౌంట్స్ బ్రాంచ్కి కనీసం 60% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. బీకామ్ లేదా సిఏ, సిఎంఏ లేదా సిఎఫ్ఏ లేదా తత్సమానమైన కోర్సు కూడా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్, మెటీరియాలజీ తదితర విభాగాల్లో వేర్వేరు అర్హతలు కూడా ఉన్నాయి. వయసు విషయానికి వస్తే ఫ్లయింగ్ బ్రాంచ్, ఏఎఫ్ క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు 2027 జూలై 1 నాటికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2003 జూలై 2 నుంచి 2007 జూలై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు సడలింపు అనేది లభిస్తుంది. గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 26 సంవత్సరాల మధ్య

0: వయస్సు ఉండాలి. అంటే 2001 జూలై 1 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు అవివాహిత పురుష మహిళ అభ్యర్థులై ఉండాలి. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత అనేది విధించబడుతుంది. జవాబు గుర్తించని వాటికి 0 మార్కులు ఇస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా తుదిగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2027 జూలైలో శిక్షణ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్లకు 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ వారికి 50 వారాల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ గేట్ స్కోర్, ఏఎఫ్ క్యాట్ స్కోర్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://afcat.cidac.in https://afcat.cidac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూన్ 19, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు దుబాయ్లో ఉన్నటువంటి సునీల్ స్రవంతి దంపతుల ముద్దుల కుమారుడు చిరంజీవి డి నిషాన్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా చిరంజీవి నిషాన్కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అమ్మా నాన్న స్రవంతి సునీల్ గారులు, అమ్మమ్మ తాతయ్య మార్గం పద్మావతి రామారావు గారులు, పిన్ని శ్రావణి, మామయ్య సాయికుమార్, జేజమ్మ జయలక్ష్మి, నానమ్మ తాతయ్య నాగరత్నం మోహన్ గారులు, పెద్దమ్మ పెద్దనాన్న సురేష్ నవ్యక్రాంతి గారులు, అన్నలు లోచన్ చేతన్, బాబాయ్ పిన్ని సుధీర్ దివ్యా గారులు, చెల్లెళ్ళు భాన్విక మిథున.

అలాగే చిరంజీవి డి నిషాన్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670076.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా అందమే ఆనందం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య ఇంకా వీరి స్నేహ బృందం వీరంతా కోరుతున్నారు అమరజీవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటూ వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాట వీరందరి కోసం.

సంఘర్షణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను కోరుకుంటున్నారు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం సంఘర్షణ చిత్రం నుండి పాట.

కార్యక్రమంలో తర్వాత పచ్చని కాపురం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఈ పాట.

0: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీస్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాతి పాటను వినిపించమంటూ కోరుతున్నారు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, శేషరత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవాచారి, కె జ్యోతి, నందు వీరంతా కోరుతున్నారు. సాహసవీరుడు సాగర కన్యా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాటను వినిపించండి అంటూ వీరందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కోరుతున్నారు. అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ వీరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాతి పాట అబ్బాయి గారు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

0: Ấy.
1: అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రేయా ఘోషల్ బృందం పాడిన పాట. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు సాయినగర్ వనస్థలిపురం నుండి బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, ఇంకా వీరి స్నేహ బృందం. వీరందరి కోసం అందాల రాముడు చిత్రం నుండి పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757.

0: 7 6 7 5 7. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆర్యా చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు కేకే, సుమంగళి, సాగర్, రవివర్మ, టిప్పు, షాన్, ప్రేమ్జీ. ఈ చిత్రంలోని పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, సురేంద్ర కృష్ణ, విశ్వ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వినండి ఆర్యా చిత్రం నుండి పాటలు.

ఏం బ్రదర్ వన్స్ ఆర్ లవ్ చూడు బ్రదర్ వన్స్ ఆర్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు ఎందుకంటే వన్స్ ఆర్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం మనం ఇచ్చేవాళ్ళం వాళ్ళు తీసుకునేవాళ్ళు మందే అప్పర్ హ్యాండ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆర్య చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు కేకే, సుమంగళి, సాగర్, రవివర్మ, టిప్పు, షాన్, ప్రేమ్జీ. ఈ చిత్రంలోని పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, సురేంద్రకృష్ణ విశ్వ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక పాట, హాయ్ నానా చిత్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ముసలితనం వచ్చేసరికి చాలామందిలో మూడవ హస్తం మొదలవుతుంది. దాని పేరు చాదస్తం. అసహనం, ఆరోపణలు, సతాయింపు, అసూయ, ఆత్మ న్యూనతాభావం అని 5 వేళ్లు. వివేకవంతులు వాటిని తొలిదశలోనే గుర్తిస్తారు, దూరం జరుగుతారు. అవివేకులు వాటికి లోబడతారు, అయిన వారందరికీ దూరమవుతూ ఉంటారు.

మానవ మస్తిష్కాన్ని శాస్త్రవేత్తలు కుడి ఎడమ భాగాలంటూ రెండుగా విభజించారు. ఆ రెండింటినీ కార్పస్ కెల్లోసం అనే నరాల సముదాయం కలిపి ఉంచుతుంది అని వాళ్లు తేల్చారు. ఏదైనా ఒక నిర్ణయానికి రావాలంటే కుడి ఎడమ భాగాల మధ్య సరైన సమన్వయం కుదరాలి. కుడి భాగం ఉద్వేగాలకు అనుభూతులకు ఆలవాలం, ఇక ఎడమ భాగం ప్రతిదాన్ని తర్కిస్తుంది, విశ్లేషిస్తుంది. ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగేవారి మెదడులోని ఎడమ భాగానికి ఆధిక్యాన్ని ఆపాదిస్తున్నారని అర్థం. తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకై గొంతు పెంచో, కోపం ప్రదర్శించో, ఏదో విధంగా తమదే పైచేయి అనిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. చాదస్థానికి చెందిన 5 అంగాలు ఆ సందర్భంలో తమ పాత్రలను యథాశక్తి పోషిస్తాయి.

ప్రతి ఊరిలో ఏదో ఒక గడపలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే వార్త అతి సాధారణమైంది ఈ రోజుల్లో. చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకునే తల్లిని కనీసం గౌరవించక రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో మనం చూస్తూ ఉన్నాం.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

0: సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.
1: బిడ్డకు ఆకలి ఎప్పుడవుతుందో తల్లికి తెలుస్తుంది. అలాంటి తల్లికి ఏమాత్రం చెప్పకుండానే గడప నుంచి మాతృమూర్తిని గెంటేస్తున్న సుపుత్రులు ఎంతో మంది.

0: అమ్మ మీ పేరు?
1: లక్ష్య.
0: ఎంత వయసు ఉంటుంది?
1: 107.
0: అంటే మీకు గుర్తుందా డేట్ ఆఫ్ బర్త్ మీది? ఏ ఊరు నుంచి వచ్చారు?
1: తూర్బాక.
0: తూర్బాక. వ్యవసాయం చేసేవాళ్ళ?
1: మా ఆయన ఉన్నాగా బొగ్గుబావి పని చేసింది.
0: కోల్ మైన్స్ లో పనిచేశారు బొగ్గుబావి పని. ఎంతమంది పిల్లలు?
1: నాకు పిల్లలు లేరు.
0: మీ ఆయన మరి ఆయన చనిపోయాడా?
1: చనిపోయింది.
0: ఎన్ని రోజులు అవుతుంది?
1: ఇప్పుడు 27.
0: ఎంతకాలం అవుతుంది సరోజనమ్మ దగ్గరికి వచ్చి?
1: 5 సంవత్సరాలు.
0: అంతకుముందు ఎక్కడ ఉన్నారు?
1: తూర్బాకలో ఉన్నమా చెల్లెకాడు.
0: మీ చెల్లె దగ్గర ఉన్నారు. అంటే మీ పిల్లలు లేరని మీ చెల్లె దగ్గర ఉన్నారు. మరి మీ వారు సింగరేణిలో చేశారు కదా, అప్పుడు ఆ డబ్బులు అయి ఇల్లు ఇల్లు
1: అప్పుడు జీతాలు లేవండి.
0: అప్పుడు చాలా తక్కువ జీతాలు. చెల్లె ఎందుకు వెళ్ళడం నా దగ్గరనే ఉన్నాను లేదా?
1: కొడుకుల దగ్గర ఉంటుంది.
0: భారమై కొడుకుల దగ్గర
1: మా మరిది చచ్చిపోయింది.
0: మరిది కూడా చనిపోయారు. అనాథైపోయారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చారా? ఎవరైనా తీసుకొచ్చారా?
1: మా చెల్లె తీసుకొచ్చి.
0: మీ చెల్లె తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఏమైనా జబ్బులు ఉన్నాయా మీకు?
1: షుగర్ లేదండి. బీపీ ఉంది.
0: బీపీ ఒకటి ఉంది. మీ పనులు మీరు చేసుకుంటారమ్మా?
1: నేను మంచాలనే ఉంటున్నాయి.
0: మంచాలనే ఉంటారు. నడవరు? నడవలేరు. మరి భోజనం అది వాళ్ళే తీసుకొస్తారా?
1: వాళ్ళే తీసుకోవచ్చు.
0: అమ్మ ఏం పేరు మీది?
2: నిర్మలాబాయి అండి.
0: ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
2: 15 సంవత్సరాలు అండి.
0: 15? ఇప్పుడు ఎంత ఉంటుంది మీ వయసు?
2: నా వయసు 81 అండి.
0: 81 ఉండే అంటే 70 సంవత్సరాలు అప్పుడు వచ్చేసారు. ఎందుకని రావడానికి గల కారణం?
2: నా అత్త మామల్ని మా కోడలు పెళ్ళైన కాడి నుంచి వాళ్ళని చూసిందండి. మా పెద్దలు చచ్చిపోతే చిన్న పిల్లలు పెళ్లి బిడ్డకి అక్కడ ఉండిపోయా నేను. ఆ ముసలోళ్ళని చేసుకుంటా మా నా కోడలు ఉండిపోయింది. వాళ్ళిద్దరు చచ్చారు. నా కళ్ళు పోయింది డావా మీద నుంచి పడి. కనపడవండి. పడిపోతే ఇక నాకు చేసుకుంటా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎవరు చూస్తారు చెప్పండి? ముసలోళ్ళకి ముసలోళ్ళు చేసుకుంటా, ముసలిది అయితే పిల్లలకి ఎవరు చూస్తారు ఆమెకి? అందుకని నేను వచ్చేసానండి. ఎవ్వరు నన్ను పంపలేదండి.
0: మీరే ఇండివిజువల్ వచ్చేసారు. మీ ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదని ఇక్కడికి వచ్చారు.
2: అవును.
0: మరి ఇక్కడ సరోజమ్మకి భారం?
2: అమ్మ మంచి చూస్తున్నారు అమ్మ. నాకు చిన్న పిల్లకన్నా అన్యాయం చూసారండి. నేను వచ్చిన కాడ నుంచి మంచి ఎంత మంచిగా చూసుకున్నారు అమ్మ. ఎవరు చూడరు అట్లా చూసినట్టు అండి.

0: అవును, తినకుండా నాకు తినిపించేదండి, తెచ్చుకున్నా నాకు తినిపించేవాళ్ళు.
1: పెట్టడమే కాదు తినిపించడం కూడా.
0: భద్రాచలమే మాది, ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు వస్తా ఉంటారు, చూస్తా ఉంటారు వాళ్ళు కూడా.
1: చూసెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు రమ్మంటే వెళ్తారమ్మా?
0: వెళ్ళనండి, ఎందుకంటే కొడుక్కి ఉద్యోగం ఇల్లు అప్పే చెప్పేసా. వాళ్ళ దగ్గర పోతే లోకలు ఏమనుకుంటారు, కొడుక్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది అని చెప్పి అంటారు కదండి. అందుకే ఆ మాట రావద్దని చెప్పి వచ్చేసాను నేను.
1: మీరు అప్పుడు మీకు కళ్ళు అసలు పూర్తిగా కనపడవా లేకపోతే కాస్త కాస్త కనపడతాయి?
0: కాస్త కూడా కనపడమండి. అమ్మ కూడా చూపెట్టారండి పాపం. అమ్మ పాలంచ తీసుకుపోయారు, విజయవాడ తీసుకుపోయింది. అమ్మ చాలా బాధలు పడ్డది నాకు. ఇక్కడ కూడా చేయించారండి, కనపడరు అండి. కానీ నా పని నేను చేసుకుంటా.
1: మీ పేరమ్మా?
2: రావులమ్మ.
1: రాములమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
2: సంవత్సరంన్నర అయింది. నాకు నడుము నొప్పి, నడుము అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయింది, అంతే నొప్పులే.
1: మరి మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆశ్రమానికి ఎందుకు వచ్చారు?
2: ఆశ్రమానికే, నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు.
1: పిల్లలు లేరు, ఆస్తి కూడా లేదు.
2: చూసి వెళ్ళాక
1: వచ్చారు.

0: మీ పేరమ్మా?
1: రావులమ్మ.
0: రాములమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
1: సంవత్సరంన్నర అయింది. నాకు నడుము నొప్పి, నడుము అరిగిపోయింది, మోకాళ్ళు
0: అరిగిపోయినాయి,
1: అంతే నొప్పులే.
0: మరి మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆశ్రమానికి ఎందుకు వచ్చారు?
1: ఆశ్రమానికే, నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు.
0: పిల్లలు లేరు, ఆస్తి కూడా లేదు.
1: చూసి వెళ్ళాక వచ్చారు. మా ఆయన చనిపోయి 40 ఏళ్ళు అవతల అయింది.
0: తర్వాత మీరు పని చేసుకున్నారు,
1: ఇప్పుడు చేయలేము పరిస్థితిలో
0: ఇక్కడికి వచ్చేసి
1: ఏడకొచ్చా.

0: జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి సహజం. పుట్టి పెరిగి బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు కూతుళ్లను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేసి ఆస్తిపాస్తులను సమకూర్చి పెళ్లిళ్లు చేసి ఓ బాట చూపించి చివరి దశలో మనవళ్లు మనవరాళ్లతో కబులు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం వృద్ధాప్యం. ఈ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు వృద్ధులు. ఆ దశలో కూడా ఆమె కొడుకులు ఏదేని వక్రమార్గం అనుసరిస్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. చాలామందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో ఓ నిరుపయోగంగా ఉన్న వస్తువులా భావిస్తూ ఉంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది.
1: అమ్మ, మీ పేరు?
2: లక్ష్మి.
1: ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
2: 13 సంవత్సరాలు.
1: 13 సంవత్సరాలు చాలా కాలం అవుతుంది. ఎంతమంది పిల్లలు?
2: 3.
1: మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు చూడలేదా?
2: వాడు చూడక కాదు, నాకు ఇష్టం లేక వచ్చారు.
1: ఇష్టం లేక? ఎందుకని వాళ్ళని బాధ పెట్టొద్దనే. ఎంత వయసు ఉంటుంది మీకు?
2: 40 ఉంటాయో 70 ఉంటాయో తెలియదు.
1: మీ సార్ ఏం చేసేవారు అప్పట్లో? మీ వారు
2: అప్పుడు ఆయన ఏదో వ్యవసాయం చేసేవాడు.
1: వ్యవసాయం చేసేవారు. పిల్లలు పెళ్లి చేసేసారు, అన్ని బాధ్యత
2: అన్ని అయిపోయినాయి. అన్ని తీరిపోయినాయి. పిల్లలు కూడా అయినారు. ఇక ఉండకూడదు అనుకున్నా వచ్చేసిన.
1: అంటే మంచిగా చూడకొచ్చేసారా లేకపోతే? మీరే
2: చూడక కాదు, ఏం కాదు, ఏదో ఒక మాట పట్టింపులో వచ్చేసాం.
1: ఇక్కడికి ఎలా వచ్చారు మరి? మీరు ఎత్తుకుంటూ వచ్చారా?
2: ఎందుకు? భద్రాచలం వచ్చి రాముని చూసి గోదావరిలో దూకాలని వచ్చారు. రాముని తీసుకొచ్చి అక్కడ పెట్టింది.
1: అంటే చనిపోదాం అనుకుని డిసైడ్ చేసుకున్నారు ఇక జీవితం చాలని.
2: అవును, నేను చచ్చిపోదామని వచ్చిన అక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ దాకా నేను రాను. రాముడు దర్శనం చేసుకొని కళ్యాణం చూసి ఇవన్నీ అయ్యి పొద్దుకు నాకు పోదాం అనుకుని నేరుకి గాలి వాన వచ్చింది. తీసుకొచ్చి ఆశ్రమంలో అక్కడ పంపించారు. ఇక చల్లారి పొద్దున్న లేచి ముఖం కడుక్కొని టిఫిన్ చేసి ఇదిగో ఎటువంటి సంగతి అండి అని చెప్పిన ఆ వాండర్ గారికి. అట్టయితే ఎడపాకలో సరోజనమ్మ ఆశ్రమం పెట్టిందమ్మా, అక్కడికి వెళ్ళమండి. ఆ సరోజనమ్మ అయితే మాకు తెలుసండి, మా ఊరు ఆమెది ఒకటే ఊరు అంటే. అట్టయితే నీకేంటి లేమని ఓ ఆటో వాడికి 30 రూపాయలు ఇచ్చి ఆయనే పంపింది.
1: ఇక్కడికి వచ్చేసారు.
2: ఎడపాకలు
1: మీరు చేసుకుంటున్నారా?
2: ఈ అంత రెండు నెలలు నా పని నేను చేసుకోలేక కాలు ఇరిగింది.
1: కాలు ఇరిగిందా? ఎలా ఎలా ఇరిగింది?
2: స్నానం చేసి వచ్చి గడమే కాలు పెట్టి తిప్పిన కాలు
1: ఇరిగిపోయింది,
2: కింద పడిపోయా.
1: మరి ఆపరేషన్ చేయించారు ఎవరైనా?
2: చేసినారు. అమ్మే చేపించారు.
1: అమ్మే అంటే అమ్మే అన్ని చూసుకుంటుంది, అన్నం పెడుతుంది, టిఫిన్ పెడుతుంది,
2: అన్ని ఆమె
1: అందిస్తుంది,
2: అన్ని ఆమె చూసుకుంటుంది.
1: నమస్తే అమ్మ, మీ పేరు?
3: నా పేరు శారద అండి.
1: శారద గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ అనాథాశ్రమానికి?
3: భద్రాచలమేనండి.
1: భద్రాచలం దగ్గరే?
3: దగ్గరే.
1: ఎందుకని వచ్చారు? కారణం?
3: అంతా పడిపోతే చేసేవాళ్ళు ఎవరు లేరండి. మక్కకి దెబ్బ తగిలింది, ఈ మోకాలకి దెబ్బ తగిలింది. ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఇరుగు పొరుగు ఒక్కదానే ఉంటాను. ఇరుగు పొరుగులు తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇక్కడ.
1: సార్ లేరా? మీ సార్?
3: సార్ ఎప్పుడో పోయారు.
1: పిల్లలు?
3: పిల్లలన్నీ వేస్ట్ అండి. ఒక బాబు చనిపోయాడండి. ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ ఎంప్లాయీలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఖాళీ లేదు అంటున్నారు. ఇక మనం చెప్పుకోవడం కూడా వేస్ట్ అండి. అంతే,
1: పిల్లల్ని పెంచారు, చదివి
3: పెద్ద చేసాం, పెళ్లి చేసాం, మనవలు మనవరాళ్ళు అందరు ఉన్నారు.

0: చూసే వాళ్ళు కరువు అయిపోయారు,
1: లేరు, ఒంటరిదాన్ని. అందుకనే నేను ఒంటరిదాన్ని అనే చెప్పుకుంటున్నాను.
0: నమస్తే అమ్మా, మీ పేరు?
2: సావిత్రమ్మ అండి.
0: సావిత్రమ్మ, వయసులో ఉన్నప్పుడు ఏం పని చేసేవారు మీరు?
2: మామూలుగా కూలినాలి పని.
0: కూలినాలి పని. మీ వారు ఏం చేసేవారు?
2: కూలి పని.
0: కూలి పని. ఏ ఊర్లో ఉండేవారు?
2: మాదా మహబాద్.
0: మహబాద్. మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది?
2: ఇక్కడ మాకు ఎవరు చూసేవాళ్ళు లేరండి. మా ఆయన చనిపోయాడు. ఇక ఒక కూతురు ఉంది కానీ ఆమె కూలినాలు చేసుకుని బతుకుద్దాం. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఇక ఆమె పరిస్థితి బాగలేదు, కిరాయి ఇల్లు. ఇక అందుకే నేను 25 సంవత్సరాలు హోటల్లో పనిచేసిన, బొకలారి పని ఇక పని చేయలేక ఇక మాకు తెలిసిన ఆయన తీసుకొచ్చి మేడం గారికి ఒప్ప చెప్పారు. కాళ్ళ నొప్పులు వచ్చిన ఎన్నుపూస బొక్క అరిగింది, పని చేయలేకపోయినా ఈ మేడం గారు వాళ్ళు చేర్చుకున్నారు. కన్న తల్లి లెక్క చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు.
0: నువ్వు పని చేసినప్పుడు మరి మీ అమ్మాయి మీ అల్లుడు చూసుకున్నారా?
2: ఎవరు చూసుకోలేదు సార్.
0: అప్పుడు కూడా లేదు.
2: అప్పుడు కూడా లేదు.
0: ఒంటరిగా ఉన్నారు.
2: కనీసం మాట ముచ్చడు కూడా లేదు. ఏడ చూస్తే మన దగ్గరకు వస్తుందేమో అన్నట్టుగా. నా పరిస్థితి బాగలేదు. నీకు ఎక్కడ తెచ్చి పెట్టాలి? నువ్వు బాగా ఉన్నోడికి ఇచ్చి చేసావా?
0: అయ్యయ్యో,
2: మేము బతకటమే కష్టం. కిరాయి కొంప నిన్న ఏడ తెచ్చి పెట్టుకోవాలి మేము. నువ్వు ఏడన్న పోయి బతుకు. ఈ బతుకు నువ్వు చూసుకోన్నారు సార్.
0: ఎవరు కూతురు అనేది
2: అన్నది?
0: అల్లుడేమనేవారు?
2: ఆయన మన బిడ్డే కాలేదు. అల్లుడు ఏం చూస్తాడు సార్? అల్లుడు కూడా అంతే సార్. నువ్వేం సంపాదించి పెట్టావు మేము చూడటానికి అన్నారు. నేను వచ్చిన కొత్తలు కూడా మేడం గారికి మా అమ్మాయి ఉందని చెప్పలా. నాకెవరు లేరు సార్, నేను అనాథనని చెప్పిన. ఎందుకంటే ఇక నాకు మనసు చాలా బాధ అనిపించింది సార్. దేవతలాగా ఆదుకున్నది సొంత తల్లి లెక్క చూసుకుంటుంది సార్. చేతులెత్తి దండం పెట్టలే, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆమె రుణం తీర్చుకోలేను.
0: ఎందుకని మీ పిల్లలే మిమ్మల్ని వదిలేసినప్పుడు సరోజమ్మ గారు ఎందుకు ఇలా చూస్తున్నారు అనే ఆలోచన వచ్చిందా?
2: వచ్చింది సార్.
0: మరి ఎందుకు చూస్తున్నారు?
2: కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటున్నారు సార్. నొప్పి వచ్చినా రోగం వచ్చినా నాకు యాదర రూమ్ కూడా ఇచ్చారు సార్. అందరి విషయాలలో కూడా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అంత మందిని కూడా ఏ రాత్రి గాని ఒంట్లో బాగలేదన్నా ఏది లేదన్నా ఆదుకుంటుంది. వాళ్ళకి దొడ్డుకి తీసేస్తుంది, ప్యాసుకు తీసేస్తుంది, స్నానాలు చేపిస్తుంది. కనీసం అంటే దేవత ఇక్కడ దొరకదు సార్. అమ్మో, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇవాళ రేపు కన్న బిడ్డలకి కన్న కొడుకులు కన్న వీళ్ళే సాధట్లేరు, చూడట్లేరు. మరి ఇటువంటి తల్లి చేర్చుకొని సాధుందంటే ఇక మీరు ఆలోచించండి. ఇన్ని ఆసరాలు ఉన్నా కూడా మేడం గారు తర్వాత ఏదైనా సరే 10 జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణం తీర్చుకోలేము మేము.

0: పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్క పూట అన్నం పెట్టలేక, ఆదనాపాదన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తున్నారు పిల్లలు. మరికొందరు వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు.
1: అమ్మ, మీ పేరు?
2: సావిత్రి.
1: ఎంత వయసు ఉంటుంది?
2: 100 ఉంటాయి.
1: 100 వరకు. మరి ఏంటి అమ్మ రాస్తున్నారు?
2: సాయిబాబా.
1: సాయిబాబా అంటే సాయిబాబా కోటి, రామకోటి లాగా సాయిబాబా కోటి రాస్తున్నారా? మరి ఏంటి మీరు కళ్ళద్దాలు కూడా పెట్టుకోకుండా రాస్తున్నారు?
2: కళ్ళు కనబడుతున్నాయి.
1: కళ్ళు కనబడుతున్నాయి. ఏమన్నా జబ్బులు ఉన్నాయా? షుగర్, బీపీ లాంటి ఏమైనా?
2: బీపీ ఒకటే ఉంది.
1: బీపీ ఒకటి ఉంది. ఆశ్రమానికి వచ్చి ఎంతకాలం?
2: 3 సంవత్సరాలు. 4 అవుతుంది.
1: ఏ ఊరు నుంచి వచ్చారు?
2: మాది భద్రాచలం. ఇక్కడ
1: భద్రాచలం దగ్గర. ఎంతమంది పిల్లలు ఎవరు లేరా?
2: అందరు కానీ లేరు. వదిలేసి వచ్చా.
1: వదిలేశారు? మీరే వదిలేశారు.
3: అక్కడ వాళ్ళు ఆ సార్ చనిపోయారు. శంకరేశ్వరు చనిపోయిన తర్వాత ఏమని మన హ్యాండ్ఓవర్ చేశారు. ఎక్కువ తర్వాత చూడలేరు కదా పెద్దవాళ్ళకి.
1: ఆశ్రమంకి వచ్చేసారు. మరి ఇక్కడ ఎలా
2: ఉందండి?
1: వయసులో ఉన్నప్పుడు మీ సార్ ఏం పని చేశారు?
2: కిరాణా షాపు.
1: షాపు మరి బాగానే సంపాదించుంటారు కదా?
2: లేదు, సంపాదించలే.
1: సంపాదించలే. మరి పిల్లలకే అయిపోయింది అంతా. మరి మీ రహస్యం ఏంటి? 100 సంవత్సరాలు కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, మంచి యాక్టివ్గా ఉన్నారు.

0: ఏం తిన్నారు అప్పట్లో?
1: అప్పట్లో ఏముంది, ఆకుకూరలు అవి
0: అంతేనా? మీ పేరేంటి?
1: పేరం శివరావమ్మ.
0: ఏ ఊరు నుంచి వచ్చావు?
1: ఇక్కడ బంజరేనండి.
0: ఎందుకని రావాల్సి వచ్చింది ఇక్కడికి?
1: ఇల్లు లేదు, ఉండటానికి మార్గం లేక ఇక సుశివుడు లేక వచ్చా.
0: భర్త పిల్లలు వీళ్ళెవరు లేరా?
1: ఎవరికి వాళ్ళు అయిపోయారు.
0: మీ భర్త ఏం చేసేవారు?
1: వ్యవసాయం అండి, కూలి పని వ్యవసాయం.
0: ఉన్నారా మరి ఇప్పుడు ఆయన?
1: లేడు,
0: ఆయన లేరు. ఎంతమంది పిల్లలు?
1: ఇద్దరు మా పిల్లలు, ఒక అమ్మాయి.
0: అబ్బాయిలు ఒక అమ్మాయి, అందరికి పెళ్లిళ్ళు చేసేసారు. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి, కానీ నేను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇప్పుడు సరోజమ్మ ఉందిగా,
1: అమ్మాయి బతుకెత్తుంది, నన్ను చూస్తుంది. ఎలర్జీ వచ్చి బాగా చచ్చిపోయి తీతిలో ఉండాలి.
0: ఏమైంది?
1: ఎలర్జీ వచ్చి చచ్చిపోయిన తీతిలో ఉండాను. అమ్మకాడికి వచ్చిన అమ్మేమైనా అనలేదు, కొబ్బరి నీళ్ళు తాగమ్మా, నీకు మందులు వద్దు అన్నది. 3 సంవత్సరాల నుంచి వాళ్లే కొబ్బరి నీళ్ళు, నేను డబ్బులు ఇస్తా గానీ వాళ్లే కొబ్బరి నీళ్ళు తెచ్చిస్తున్నారు. ఆ కొబ్బరి నీళ్ళతోటి ఇబ్బంది డబ్బు లేకుండానే జబ్బు నయమైంది,
0: జబ్బు అంతా తగ్గిపోయి.
1: అమ్మకు దండం పెట్టాలి, ఆ రుణం తీర్చుకోలేను. విషయం గారు రుణం కూడా తీర్చుకోలేను దాన్ని, కాబట్టి నేను తట్టుకొని ఉండగలుగుతున్నాను. కమ్మటి భోజనాలు పెడుతున్నారు, కమ్మలు దొరుతున్నారు, బట్టలు కూడా ఇస్తున్నారు, బట్టలు ఉతికిస్తున్నారు, మాకు మంచి బాధ
0: చేస్తాను. పని చేపిస్తారా మీతో?
1: ఏం చెయ్యం అయ్యా, మేమేం చెయ్యం.
0: మరి సరోజమ్మే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని?
1: వాళ్ళని కూడా చూసుకుంటున్నారు అండి, ఎవరు చేసే పని లేదు, ఎవరిని చేయనీయకుండా. మేమంతా 10 మందిమే ఉన్నాం, కొంచెం తిరిగేవాళ్ళం. వాళ్ళతో ఏం చేయించుకోవటం, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు.
0: మీ పని మీరు చేసుకుంటున్నారా?
1: మేము స్నానం చేయటం, బట్టలు కట్టుకోవటం
0: అంతే.
1: వాళ్ళు మంచాల మీదకే టీ తెస్తున్నారు, టిఫిన్ తెస్తున్నారు, భోజనాలు తెస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. మేము అధ్యాత్తనం విద్యాత్తం అనేది ఏమీ లేదు.
0: మరి మీకు జబ్బు తగ్గించారు, భోజనం పెడుతున్నారు, అమ్మలా చూసుకుంటున్నారు మిమ్మల్ని?
1: చూసుకుంటున్నారు, నా పిల్లలు కాదు కదా, ఎవరు చూడన్న సూపు చూసింది. ఆరోగ్యం కూడా బాగుంది, ఎక్కడికి వచ్చిన టైం ఎలాంటిదో.
0: ఇక్కడ మరి చాలా మంది ఉన్నారు కదా, మరి అందరిని ఒకలా చూసుకుంటారా?
1: అందరిని ఒకలాగా చూసుకుంటే మందులు రోజు పొద్దుటి వేపిస్తుంది, సాయంకాలం వేపిస్తుంది
0: మందులు. ఎవరికైనా జబ్బు చేస్తే
1: అమ్మ చూస్తుంటది, గ్లూకోజులు కావాలంటే ఎక్కిస్తుంది. ఈ మధ్య బాబు ఎండ దెబ్బ తగిలి ఆ బిల్డింగ్ వేడి తగిలి నాకు కూడా ఉండి ఉంది, గ్లూకోజులు ఎక్కిచ్చింది
0: ఎండాకాలంలో.
1: అంతా 10 రోజులు 20 రోజుల కిందట వడగాలికి.
0: అయిపోయావు కదా నువ్వు, మీ ఇంటికి పోవాలని అనిపిస్తుందా?
1: నాకు లేదయ్యా,
0: లేదు
1: లేదయ్యా, నాకు ఇంకా ఆఖరికి అమ్మ దానం చేస్తే బాగుండు అనిపిస్తుంది.
0: ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది మీది?
1: నాకు 73 ఉంది.
0: 73. మరి మీ మనవాళ్ళు గాని మీ కొడుకులు గాని ఎవరైనా వచ్చి తీసుకెళ్తే?
1: లేదంతా లేదు, వద్దు.
0: తీసుకెళ్ళినా వెళ్ళరు?
1: బంజరు పోతేనే మా ఇళ్ళకి రావద్దు అని సంతకం చేయించుకున్నారు తల్లి చేత. నేను అలా పోయాను, నాకు ఎవరుండని చెప్పుకున్నాను. అమ్మ కాళ్ళు పట్టుకున్నా తీరదు, అది ఉండి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉండాం. అది
0: చివరికి అమ్మ దగ్గరే ఉండి శేష జీవితాన్ని మొత్తం గడపాలి.
1: చేతులతో దానం చేసిన నాకు ముక్తే.
0: ఏం పేరు మీది?
2: దేవరపల్లి వినోదమ్మ.
0: వినోదమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు?
2: ఇక్కడ ఈ ఊరు భద్రాచలం.
0: భద్రాచలం దగ్గర ఇక్కడ రావాల్సిన కారణం?
2: ఇంకొన్న పక్షపాతం వచ్చింది సార్.
0: మీకు పెరాలసిస్ వచ్చింది? ఇప్పుడు బాగుందమ్మా?
2: నడుస్తున్నాయి, అమ్మలు బాగు చేస్తారు, అమ్మ చూస్తుంది మమ్మల్ని.
0: అమ్మ పెరాలసిస్ కూడా బాగు చేస్తారు?
2: అమ్మ అమ్మ చూస్తుంది.
0: ఎంతకాలం అయింది ఇక్కడ?
2: నేను 10 సంవత్సరాలు బట్టి ఉంటాను ఇక్కడ.
0: సంవత్సరాలు అవుతుంది. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
2: ఏం లేదు.
0: సార్ ఏం చేసేవారు?
2: లేరు, చనిపోయారు.
0: చనిపోయారు, అంతకు ముందు ఏం చేసారు?
2: ఏదో కూలి పని చేసేవాళ్ళు.
0: ఎంతమంది పిల్లలు?
2: ఇద్దరు కొడుకులు కానీ చూడరు.
0: చూడట్లేదు? కోడలు ఏమన్నా సపోర్ట్ ఇస్తారా?
2: లేదు, కోడలు చనిపోయింది కదా, ఇంకా కొడుకు కూడా ఇక్కడే ఉంటున్నాడు. ఒంట్లో బాగోలేదు, వాడికి ఒంట్లో బాగోలేదు,
0: తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా?
2: ఇక్కడే ఉన్నాడు.
0: అంటే ఇద్దరు ఆశ్రమంలోనే ఉంటున్నారు?
2: గుమ్మ మనోరాలు మనోడు వాళ్ళు వాళ్ళని అమ్మ అమ్మ చూస్తుంది.
0: మనవరాలు మనవణ్ణి కూడా తీసుకొచ్చారు?
2: ఇక్కడ చదువుకుంటున్నారు, అమ్మ చదివిస్తుంది.
0: అమ్మే అంటే మిమ్మల్ని ఆరోగ్యమే కాకుండా బాగోగులు చూసుకుంటూ మీ మనవడు మనవరాలని కూడా
2: ఇక్కడే చూస్తున్నారు అమ్మ.

0: విధిశోధన ఆగేనా.
1: ఇప్పటి వాళ్లకు వృద్ధులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే మహా చిరాకు. వారిపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు చేస్తున్నారు పిల్లలు. కాస్త వారిని బయటకు తీసుకెళ్తేనేగా వారికి ప్రశాంతత. చిన్నప్పుడు మీరు ఏడుస్తుంటే మీ సంతోషం కోసం ఎన్ని మైళ్లు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్లారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకునే తల్లిని కనీసం గౌరవించక రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో మనం చూస్తున్నాం.
2: యశోద, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు?
3: నేను కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది సార్. గోదావరిలో దూకడం చచ్చిపోదామని దూకుదామని వచ్చాను సార్. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు చూసి పోలీసు వాళ్ళ ద్వారా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది సార్.
2: అమ్మ
3: దగ్గర పట్టుకొచ్చారు సార్.
2: ఎందుకు గోదావరిలో దూకుదాం అనుకున్నారు?
3: చచ్చిపోదామని.
2: దేనికి, ఏం బాధ?
3: ఇంట్లో చూడక,
2: ఇంట్లో చూడక విరక్తి చెంది ఇక్కడికి వచ్చి గోదావరిలో దూకుదాం అనుకున్నారా?
3: అమ్మ నాన్న ఇద్దరు లేదు, చనిపోయారు సార్.
2: ఒంటరి జీవితం విరక్తి చెంది చచ్చిపోదామని వచ్చారు. అంటే మీ చుట్టాలు కూడా ఎవరు ఆదుకోలేదు?
3: మా మేనత్త ఉంది సార్. మా మేనత్త కొంచెం చాలా ఇబ్బంది పెట్టి ఎందుకులే, ఇంకా ఎంతకాలం ఉన్నా ఇదే జీవితం కదా, ఇంకా చచ్చిపోతే ఒక పని అయిపోద్దని
2: గోదావరిలో దూకేశారా?
3: దూకేశాను సార్.
2: ఎవరు మరి పోలీసు వాళ్ళు రక్షించారా?
3: అక్కడ వారు పట్టే వాళ్ళు చూసి బయట లాక్కొచ్చి పోలీసు వాళ్ళు కాపు చెప్పారు. పోలీసు వాళ్ళ అమ్మ దగ్గర
2: తీసుకొచ్చింది.
3: 10 సంవత్సరాలు.
2: 10 సంవత్సరాలు అప్పుడు ఇంకా మీరు చిన్నపిల్ల అనుకుంటా కదా. ఇప్పుడు మరి మీ పని మీరు చేసుకుంటున్నారా? యాక్టివ్ గానే ఉన్నారు కదా. పెళ్ళైందా మీకు?
3: మ్యారేజ్ అయింది సార్.
2: ఎవరు చేశారు?
3: మేడం గారే చేశారు సార్.
2: మీ వారేం చేస్తారు?
3: ఇక్కడ ఉన్నా సార్.
2: ఏం పని చేస్తారు?
3: చిన్న చిన్న పనులు అందుకుంటూ ఉంటాం
2: ఇక్కడ ఆశ్రమంలో. మరి బయట ఏదైనా పని చేసుకుని మీరు ఇద్దరు హాయిగా బతకొచ్చు కదా. అమ్మకి భారం తగ్గుతుంది కదా.
3: లేదు సార్.
2: అమ్మ దగ్గరే ఉండాలనుకున్నారు. మీరేమైనా సహాయపడతారా మరి అమ్మకు? మీ పేరు?
4: రసూల్ ఖాన్.
2: రసూల్ ఖాన్. ఎంతకాలం అవుతుంది అమ్మ దగ్గర?
4: 2010.
2: 2010 అంటే 14 సంవత్సరాలు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
4: 61.
2: 61. ఎందుకని అంత చిన్న వయసులోనే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి?
4: నాకు ఎవరు లేదు సార్. అమ్మ నాన్న అనేది చనిపోయారు. భార్య ఉంది, కొడుకుల్లో ఎవరు చూడరు.
2: చూడరు. మీరేం పని చేసేవారు అప్పుడు?
4: డ్రైవర్, కార్ డ్రైవర్.
2: ఇక్కడికి ఎలా వచ్చారు మీరు?
4: హాస్పిటల్ ఉంటే మేడం గారు తీసుకుని వచ్చారు.
2: హాస్పిటల్ ఎందుకున్నారు అప్పుడు?
4: పక్షవాతం వచ్చి హాస్పిటల్ వేసారు. జాయిన్ చేశారు, మా మేడం గారు తీసుకొచ్చారు. ఎట్ట పగలు ఉన్నప్పుడు వచ్చారు. ఇంతకుముందు ఆ మాట వచ్చేది కాదు, నడిచేది, నడక వచ్చేది కాదు. మొత్తం ట్రీట్మెంట్ చేశారు, చూపించారు.
2: మేడం గారు తీసుకొచ్చారు. అప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ? కనీసం 150 మంది ఉన్నారు కదా ఇప్పుడు. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు?
4: మేము వచ్చినప్పుడు సార్ ఒక 100 మంది దాకా ఉండొచ్చు.
2: అవునా?
4: చాలా మంది చనిపోయారు.
2: చనిపోయారు
4: 150 మంది చనిపోయారు.
2: మీకు తెలుసు ఇక్కడ చనిపోయిన వాళ్ళు.
4: అమ్మే చేస్తుంది
2: అన్ని అన్ని. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం?
4: బాగానే ఉంది సార్.
2: బాగానే ఉందా? నమస్తే అమ్మా.
5: నమస్తే.
2: మీ పేరు?
5: యశోద.
2: మీ వయసు ఎంత ఉండొచ్చు దాదాపుగా?
5: 75.
2: 75 దాకా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి?
5: వరంగల్ అయితే మా వాళ్ళు తీసుకొచ్చిండు ఇక్కడ. పరమశాలకి ఉంటారు మా తల్లి గారు. తీసుకొస్తే 2 పెళ్లిళ్ళు చేసిన వరంగల్ సైడ్ లో. 2 పెళ్లిళ్ళు చేసిన.
2: ఎవరికి చేశారు మీ పిల్లలు?
5: నా పిల్లలకు. 3 ఆడపిల్లలు, 1 పిల్లగాడు.
2: వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. మీ వారు ఏం చేస్తూ ఉండేవారు?
5: అప్పుడు సాయం చేసేది కవుల్లో పట్టుకొని
2: ఉన్నారా? మరి ఇప్పుడు పోయారు. తర్వాత మరి మీ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ లేరా మీరు?
5: ఉన్నాం. నా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళ అత్తగారింటికి ఒకతే అమ్మాయి. ఈ రెడ్డిపాలెం వెళ్తాం పోయిండు.
2: ఈ చుట్టుపక్కలే అందరూ అంటే మీకు మిమ్మల్ని వరంగల్ ఇచ్చారా?
5: వరంగల్లే మాది.
2: మరి ఇక్కడ సరోజమ్మ దగ్గరకు వచ్చారు కదా మీరు, ఎందుకు రావాల్సి వచ్చింది?
5: ఇక ఎక్కడో అక్కడ పోయిన కొడుకు కూడా చూస్తలేడు. ఆస్తి లేదని కోడలన్నది, ఏమి ఇవ్వలేదన్నది. ఇక చిట్టూరు మొదలు పెడతారు. ఏదో మాట వచ్చి ఇక పిల్లలు 8 ఏళ్ల దాకా వాళ్ళు చూసిండ్రు.
2: ఆడపిల్లలు
5: ఆడపిల్లలు. ఇక తర్వాత ఈ గుళ్ళే 4 ఏళ్ళు ఉన్నా గుళ్ళే
2: గుళ్ళో ఉన్నారు.
5: గుళ్ళో కొన్ని రోజులు.
2: మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?
5: తర్వాత ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది.
2: మీరే వచ్చారా?
5: మేమే వచ్చాం.

0: వెతుక్కుంటూ వచ్చారా?
1: నేను వెతుకుంటే ఫలాని ఏదో ఉన్నదంటే అడుక్కుంటే ఆటోలో నాటుకుంటూ వచ్చిన.
0: మరి వచ్చినప్పుడు ఏమన్నారు సరోజమ్మ గారు?
1: ఏమన్నా తీసుకున్నారు, తీసుకొని అన్ని రాపించుకొని.
0: నాకు ఎవరు లేరు అని చెప్పారా?
1: ఉన్నారు అంటే సూతలేరన్న.
0: మీరే ధైర్యంగా తెలుసుకొని ఏదన్నా ఆశ్రమంలో చేరదామని వచ్చారు. జబ్బు పడి వచ్చారా? బాగానే నడుచుకుంటూ వచ్చారా?
1: జబ్బు ఏం లేదు, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండే.
0: షుగర్ బీపీ లాంటివి
1: ఉన్నాయి.
0: మరి వాటికి మందులు వాడుతున్నారా? ఎవరు ఇస్తారు?
1: అమ్మిస్తాను.
0: అమ్మాయి ఇస్తాను మందులు కూడా.
1: నిన్న కూడా గొలుకూస్ పెట్టింది, బీపీ పెరిగిపోయింది.
0: బీపీ పెరిగి అంటే మందులు ఇస్తున్నారు, ఇటు భోజనము అన్ని సమకూరుస్తుంది
1: చేస్తాను.
0: మీరేమైనా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా సరోజమ్మ గారు?
1: ఏమి లేదు, మేమేమి లేదు, మా దగ్గర
0: లేకనే వచ్చారు.
1: లేకనే వచ్చాము.
0: మరి మీరు ఇల్లు అలాంటివి సంపాదించుకోలేదా మీరు వయసులో ఉన్నప్పుడు?
1: అంత పెళ్ళిళ్ళు అప్పుడు ధరలు లేవు కదా, నాలుగు పెళ్ళిళ్ళు చేసిన అయిపోయింది.
0: పెళ్ళిళ్ళు కాగానే ఉన్న ఆస్తి అయిపోయింది, చూసేటోళ్ళు లేరు.
1: లేరు, మేము ఇచ్చిన లెచ్చలు ఇచ్చిన అది ఇదే మాట అనుకున్నా అనిపించిండ్రు. సపరేగా నాకు చిన్న పోయి ఏదో ఎక్కడనైతే ఆడున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన.
0: ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? మరి
1: మంచినే జరుగుతుంది.

0: గుండెలపైకి ఎత్తుకుని పెంచిన వారిని గుండెలపైనే తన్నుతున్న ఘటనలు రోజుకొకటి మనం చూస్తూ ఉన్నాం.
1: ఏం పేరు?
2: శ్రీమతి రెడ్డి.
1: ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
2: మా వ్యవసాయపురం.
1: ఎందుకు వచ్చారు ఇక్కడికి అమ్మ దగ్గర?
2: నేను కాలిరిగి నన్ను అక్కడ ఆశాపురం పనులు తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు.
1: ఇక్కడ హాస్పిటల్
2: గవర్నమెంట్ ఒక నెల ఇబ్బంది కాలు కట్టుకోవాలి. ఒక దమ్మ ఈ నుంచి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఈ నుంచి ఈ అమ్మ అక్కడ హాస్పిటల్ పనిచేస్తానుగా పెద్ద ఆయన వచ్చి బయటకు నెట్టింది. ఇక పో వెళ్ళిపోగా కట్టుకోదని ఈ అమ్మను చూసి ఆడితే అమ్మ ఆటో వేసి ఆతరానికి చేస్తాను. అమ్మను చూసి ఏడ్చాను. అమ్మ బయటకు వచ్చింది ఎందుకు వాళ్ళ నుంచి ఏడతాలుగా పాపం ఆటో డబ్బులు ఆమె ఇచ్చి ఇడికి పంపించి ఎట్టనే వాళ్ళని వెళ్ళిన పోగు చేసి 45,000 ఇచ్చి ఆమె సొంత డబ్బులు
1: అప్పట్లో
2: చాలా. ఇప్పటికి నేను వచ్చి 10 సంవత్సరం అండి.
1: 10 సంవత్సరాలు
2: ఇక పాపం చేసిన నేను ఏదో ఒక పని నాకు చేతనని పని అందుకుంటా అంతే.
1: అంటే మొత్తానికి ఇప్పుడు
2: నడుస్తున్నా.
1: ఎవరు లేరు?
2: ఎవరు లేరు. నాకు ఒక భార్య ఉంటే భార్య చచ్చిపోయింది, బిడ్డ ఉంటే బిడ్డ చచ్చిపోయింది. ఇక నేను ఇక్కడ అశోపురంలో కంబోర్ కాడ సేవ చేసిన.
1: సార్ నమస్తే అండి.
3: నమస్తే.
1: ఏం పేరండి మీది?
3: సుబ్రహ్మణ్యం అండి.
1: ఎంతకాలం అవుతుంది ఆశ్రమానికి?
3: 12 సంవత్సరాలు అవుతుంది.
1: 12 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
3: పని మీద ఇక్కడ వచ్చాను
1: భద్రాచలం.
3: పని మీద వచ్చేప్పుడు కొంచెం యాక్సిడెంట్ అయ్యి కాలు బాగుపోయింది.
1: ఫ్రాక్చర్ అయిందా?
3: అవును. హాస్పిటల్ ఉన్నప్పుడు సింగిల్ గా ఉన్నాను కదా, మేడం గారు తీసుకుని వచ్చేసి.
1: సింగిల్ గా ఉన్నారా? మేడం గారు తీసుకొచ్చారు. మరి మీకు చెన్నై అంటున్నారు, అక్కడ ఎవరు లేరా మీకు?
3: చెన్నైకి అవతల ఉంది, ఊర్లే పల్లెటూరు.
1: ఏ ఊరైనా
3: ఉన్నారు. భార్య లేదు, పిల్లలు ఉన్నారు. కానీ ఎక్కడికి పోతే కూడా ఇంకా అది సెట్ అవ్వదు. ఇంటికి వెళ్ళిపోతే కూడా మనం ఇదే పరిస్థితి అండి. ఇక్కడ అట్లే జరుగుతుంది.
1: పిల్లలు ఇప్పుడు టచ్ లో ఉన్నారా?
3: ఏమిటో ఎవరికి టచ్ లేదు.
1: మరి పిల్లలు వెతకలేదా మిమ్మల్ని? ఎక్కడికి వెళ్ళారు?
3: నేను చెప్పలేదు, నేనే చెప్పలేదు. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి?
1: ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మిస్సింగ్ అయ్యాడు మా నాన్న అనుకుంటున్నారు.
3: అంటే ఏదో తెలియదు. నేనే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే కూడా ఇంతే కదా జరిగేది.
1: చెప్పండి, ఇప్పుడు మీ పిల్లలకి ఎందుకు ఇబ్బంది పెట్టాలా అని అనుకుంటున్నారు? బాగానే ఉంది. మరి ఇక్కడ సరోజమ్మ ఇబ్బంది పడుతుందేమో అనుకోలేదా మీరు?
3: వాళ్ళు ఏమంత అనుకోలేదు. వాళ్ళు ఏమి ఇబ్బంది? వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత చేస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కువ తక్కువ జరుగుతుంది, అది జనరలే. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక రోజుకు జనరల్
1: సార్. మీ పేరు?
4: నా పేరు వెంకన్న సార్.
1: ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
4: కొత్తగూడ నుంచి ఇక్కడికి వచ్చాను.
1: ఏం పని చేశారు అప్పటి?
4: నేను కార్పెంటర్.
1: కార్పెంటర్
4: ఇక్కడికి వచ్చినాక కూడా నేను

0: కొత్తగూడెంలో నేను ఆశ్రమంలో వర్క్ చేశాను. నేను చేసినవి కావాలంటే గోడ అల్మారి పెద్ద పెద్ద డెకరేషన్, సింహాసనం ఉంది, భజన చేసి రెండు ఉండి నేను వర్క్ చేశాను 13 సంవత్సరాలు. ఇక్కడ ఏం చేయలేదు సార్, నేను 4 నెలలే వచ్చేసాను.
1: అంతేనా? అక్కడ 13 ఇయర్స్ ఉన్నారా?
0: లేదండి, నేను అక్కడ చేసి 13 ఇయర్స్
1: తర్వాత ఇక్కడికి వచ్చాను.
0: ఇక్కడ ఇక్కడే రావాలనిపించింది. అమ్మ దగ్గర ఒకసారి చూసిపోయాను 6-7 ఏళ్ల కింద, ఒకసారి సీడ కొద్ది రోజులు ఉందామని అనిపించింది నా మనసుకి.
1: ఇక్కడ బాగుందా? మరి
0: బాగానే ఉంది సార్, ఏం లోటు లేదు, ఏం లేదు, బాగానే ఉంది సార్. సాయిరామ్ రాసుకుంటే కూర్చుంటాను.
1: సాయిరామ్ రాస్తూ ఉంటారు ఖాళీ ఉన్నప్పుడు. సార్ మీ పేరు?
2: సీతారామయ్య.
1: ఎవరి నుంచి వచ్చారు?
2: అశ్వపురం.
1: ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు మీకు?
2: 85.
1: ఏం పని చేశారు అప్పట్లో?
2: వ్యవసాయమే. వ్యవసాయం చేసి.
1: ఎంత మంది పిల్లలు?
2: ఒక్కతే అమ్మాయి, ఇంటి అమ్మాయి చచ్చిపోయింది, ముసలి మొదలు అనిపోయింది.
1: ఎవరు లేరు, అనాథ అయిపోయారు. ఆస్తి సంపాదించారు
2: కూడా అమ్మి వాళ్ళకే
1: పెట్టి
2: దక్కలే. అమ్మి వాళ్ళకి పెట్టినా, హాస్పిటల్లో పెట్టినా కానీ వాళ్ళు దక్కలే.
1: మరి ఇక్కడికి ఎంత కాలం అవుతుంది వచ్చి? మీరు
2: 2 సంవత్సరాలు అయిందండి ఈ జోన్.
1: కారణం ఏంటి సర్వజమ్మ దగ్గర రావడానికి గల కారణం?
2: దీనివల్ల రావటం.
1: దీనివల్ల
2: ఏ వ్యవసాయం అయింది, చెయ్యి వాసింది, దీనివల్ల వచ్చినా బాగు చేసింది, చల్లగానే
1: ఉండాలి
2: కదా. ఆపరేషన్ ఇక్కడ నుంచి తీసేసిందండి. ఏ ఆర్ఎంబి డాక్టరే ఇన్హిన్ చేసిండు జ్వరం వస్తే, అదే రియాసన్ అయింది, అయిపోయింది. దానివల్ల ఇక్కడికి వచ్చినాక తల్లి బాగు చేసింది, మొత్తం అయిపోయింది. ఏలేం రాలి ఇప్పుడు కూడా, అసలు గబుక్కలు లేవనియదు. శరీరం అంతా తీసేసేది కదా, మన ఈ శరీరం వాళ్ళకి ఇట్లా రాదు.
1: చాలా పెద్ద ఆపరేషన్. మీ పని మీరు చేసుకుంటారా?
2: బీపీ షుగర్ ఏమి లేదు. బీపీ అంటే మామూలే ఉంటాయి అవి. నా కండు 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాండి. ఉండయి, ఉండయి, జోన్ ఉంది.

0: మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి కట్టుబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుమారు 15 సంవత్సరాల నుండి ఎంతో మంది వృద్ధులు అనాథలను చేరదీసి వారి ఆలన పాలన చూడడమే కాకుండా వారికి అన్నీ తానై చివరి అంతిమ ఘడియల వరకు తనదే బాధ్యత అంటున్నారు మానవ సేవే మాధవ సేవ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి సరోజనమ్మ గారి మాటల్లో.
1: అమ్మ, మీ ఆశ్రమం చూసాము, మాకు కళ్ళు చెమ్మగిల్లాయి. అసలు మీకు సరోజనమ్మ అంటే, సరోజనమ్మలు ఎంతో మంది ఉంటే గానీ ఈ పనులు కావు, ఒక్క సరోజనమ్మతో కాదు. అయితే ఇక్కడ వృద్ధాశ్రమం అన్నారు, వృద్ధులే ఉంటారు అనుకున్నాం, కానీ యువతులు కూడా ఉన్నారు, వీళ్ళందరూ మీరు ఆదరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయట గుడి దగ్గర కానీ హోటల్స్ దగ్గర బజార్లో అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మతి స్థిమితం లేని వాళ్ళు, మరి వాళ్ళని మీరు ఎలా క్యారీ చేస్తున్నారు అసలు?
2: ఇంకా వాళ్ళనే ఎక్కువ చూడాలి సార్. మనం ఫస్ట్ నుంచి నేను చూసేది ఆ కేసులు, కానీ వీళ్ళు బాధల్లో ఉండొచ్చిన వాళ్ళని కూడా అందుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఒక 50 మంది దాకా అవుతారు తీసుకురావాలంటే,
1: కానీ 155 దాకా
2: ఉన్నారు, ఇంకా 50 దాకా వచ్చే బయట ఉన్న వాళ్ళని తెద్దామని చూస్తున్నా, కానీ ఏది మరి ఖాళీ లేదు కదా,
1: కన్వీనియన్స్ లేక ఆగిపోవాల్సి వస్తుంది.
2: ఏం లేవు, వసతులు లేవు, మనకు కరెంటు కోసం ఇబ్బంది, చాలా బాధలు ఉన్నాయి.
1: ఈ కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు నడుము ఇరిగిన వారు కూడా ఉన్నారు మీ ఆశ్రమంలో.
2: అన్ని మంచి
1: మీరే బాగు చేశారు.
2: అవును సార్.
1: ఎలా చేశారు? ఖర్చుతో కూడుకున్న పని కదా.
2: చాలా అసలు ఇప్పుడు అప్పులలో ఇరుక్కుపోయినా సార్, చాలా బాధపడుతున్నా, అంత బాధ ఉంది. ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది, పాలు పెరుగు పంచదార ఏది లేకపోయినా. ఇప్పుడు దాతలు కొద్ది కొద్దిగా సహాయం చేస్తున్నారు, ఒక పూట చేస్తే మరి రెండో పూటకు మనం అందుకోవాలి కదా.
1: అలాగే ఇప్పుడు దాతలు ఎంత సాయం చేసినా మన ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వండి పెట్టడానికి ఎంతో కష్టం అవుతుంది, ఏ రోజు ఏమి ఉండాలో కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంత మందికి
2: నాకు వచ్చే జీతంతో ఇక నేను మెయింటైన్ చేస్తూ లేనిది, ఇక అందరు దాతలతో అందుకుంటూ ఇక అప్పులు కూడా తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది సార్ పరిస్థితి.
1: వృద్ధులే కాకుండా వృద్ధులు దంపతులు అలాగే వారి పిల్లలు కూడా ఇక్కడ చూడడం గమనించాం మనం.
2: అదే సార్ చేయాలి, మరి వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళనే ఆదుకోవాలా సార్ అనిపించింది నాకు, అందుకే చేస్తున్నా.
1: సరోజనమ్మ వృద్ధాశ్రమం అంటే మరి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చింది ఏంటంటే మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు.

0: అమ్మాయినా నాన్నైనా మీరే అంటున్నారు, మీ చేతుల మీదగానే కాలం చేయాలని కూడా కోరుకుంటున్నారు, మీకెలా అనిపిస్తుంది?
1: ఇంకా ఏం లేదు సార్, వాళ్ళు వచ్చి తీసుకుపోయి చేసుకున్నా మంచిదే, నేను చేసినా మంచిదే, ఏమున్నది కానీ నాలాగా ఇట్లా ఆశ్రమాలు పెట్టొద్దు సార్, వాళ్ళు రావద్దు, ఎవరోళ్ళు వాళ్ళు చూసుకుంటే బాధలు ఉండవు కదా అని నేను అంటున్నా సార్.

0: అసలు ఈ వృద్ధాశ్రమం పెట్టాలని మీకు ఎట్లా అనిపించింది? అసలు స్టార్టింగ్
1: చూసిన సరే మనిషిగా నేను పుట్టినందుకు ఇట్లుంటదా ఈ మానవ జన్మ అనుకున్నాయి చూసి నేను నిర్ణయం తీసుకున్నా. అందుకే వాళ్ళతో ఉండడానికే కూడా ఉండిపోయినా. ఆ వండింది కూడా వాళ్ళకి ఏది వండుతారో అదే తింటా, వాళ్ళకి తినిపించి కూడా ఇక అదే పిల్లలు నేను కూడా తినేస్తాను. అట్లుంటది నాది ఒక తత్వం. ఇక
0: ఇందాక దృశ్యం చూసాము, చివరిగా చెప్పండి. చిన్న పిల్లాడు 22 సంవత్సరాల పిల్లాడు, ఎదుగుదల లేదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారు అంటున్నారు. మరి వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎలా క్యారీ చేస్తున్నారు?
1: అయినా కూడా చూసుకుంటా సార్, బాధల్లో ఉన్నారు వాళ్ళు.
0: నడవలేరు, తినలేరు,
1: మాట కూడా లేదు, అరుస్తుంటారు. తప్ప వెళ్ళి నేను అక్కడే ఉంటాయి కదా సార్, లేచి వెళ్ళి నీళ్ళు తాగిపించి దొడ్లోకి పోయినా తీసి శుభ్రం చేసి పడుకోబెట్టి వస్తా. ప్యాసుకు పోయినా తట్టుకోలేడు, తడి ఉంటది కదా, నిద్రపోలేడు, అరుస్తుంటాడు. వెంటనే మార్చేసి పడుకోబెట్టి వస్తా. ఇంటి దగ్గర ఇంత అన్నం తినేటోడు, ఇప్పుడు ఇంత తింటాడు. వాడికి కూడా ఒక నేను ఇక్కడికి వచ్చినా ఎన్ని తింటున్నా కదా అన్న సంతోషం కనబడుతుంది ఆ అబ్బాయిలో. ఇట్లు ఇంతకాలం ఇంత చేయి ఇట్లా ఉండేటోడు, ఇప్పుడు మంచిగా తయారవుతాడు. కానీ ఏం చేస్తా, అయినాక దేవుడు అనుకోవడం.
0: ఓకే అమ్మ, మానవ సేవే మాధవ సేవ అంటారు, అది ఇక్కడ కనబడుతుంది. సరోజనమ్మ గారు ఇలాగే మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇంకెవరు రావద్దని కూడా మేము కోరుకుంటున్నాం.
1: అంతే సార్, అంతే.

ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్న నేటి భారత్ 2025 నాటికి 15.8 కోట్ల మంది వృద్ధులకు ఆవాసం అవనుందనే ఒక అంచనా. మరి వారిని చూసుకునేవారెవరు? గుండెలపైకి ఎత్తుకుని పెంచిన వారే. గుండెలపైన తంతున్న ఘటనలు రోజుకొకటి. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తూ వృద్ధుల పక్షాన ఈ మధ్య కోర్టులు నిలవటం మంచి విషయం. గ్రామాల్లో ఉపాధి కొరత, పెరుగుతున్న పట్టణీకరణ, పడిపోతున్న మానవ సంబంధాలు మానవతా విలువల పతనానికి దారితీస్తూ ఉన్నాయి. వయసైపోయిన వారిలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారట. వయసు మళ్లిన ఆడవారు మానసికంగా కుంగిపోతున్నారనే తప్ప సమస్య చెప్పుకోలేరు. ఇదే వాస్తవం. ధైర్యం చేసి చెప్పినా వినేవారు ఎవరు? ముసలివారి కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, చట్టాలు ఉన్నా ఎవరికి తెలుసు? మనుషుల మనసుల్లో వస్తున్న మార్పులతో వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆశ్రమాల్లో వసతులు ఉన్నాయే తప్ప మానసిక ఆనందం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి రేపటి పౌరులే రేపటి వృద్ధులు కదా. ఈ చిన్న విషయం మర్చిపోయి ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు? రేపటి రోజున మనము వృద్ధులమే. అమ్మ మన భాష, మన యాస అన్నీ నేర్చుకున్నవి తల్లి నుంచే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని గట్టిగా చెప్పే మన దేశంలో వృద్ధాప్యంలోకి వెళ్లిన తల్లిని ఎందుకలా దూరంగా ఉంచుతున్నాం? ఆలోచన తీరులో ఎందుకీ మార్పు? పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కాని మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్క పూట అన్నం పెట్టలేక, ఆలనా పాలనా చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే మరికొందరు వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మీరింత వరకు ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: శ్రోతలు 100.1 మెగా హెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తం స్వాతి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకర్ తాత జిందాబాద్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ దివ్య పాడిన పాట.
1: Good morning.

ఖడ్గం చిత్రం నుండి పాట విన్నారు శ్రోతలు. చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహాత్మా చిత్రం కోసం కార్తీక్ సంగీత పాడిన పాట

శ్రోతలు 100.1 మెగా హెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట, సాహిత్యం అందించారు వనమాలి.

మీరింతవరకు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 12 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి

0: ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాదనం విన్నారు.
1: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏబియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల

0: విరామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్దానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యత నెంచుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియాన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియాన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: This year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we've maintained, so there shouldn't be a food shortage. But for farmers,

0: have an impact because this year his income will be stressed out.
1: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రాన్ని దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్ బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కాపో వార్డీతో తలపడనుంది. శిషాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో భద్రాచలం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
3: శ్రీలలిత మహిళా మండలి భద్రాచలం వారు సమర్పించే కదంబ కార్యక్రమం. ముందుగా కర్తవ్యం అనే అంశం గురించి శ్రీమతి జబ్బా లక్ష్మీ శ్రీనివాస్ గారు వివరిస్తారు.
4: పిల్లలు ఈ ప్రపంచంలోకి రావడం ఒక అద్భుతం,
3: అపూర్వ ఘటన. వాళ్ళు ప్రకృతి స్వరూపులు, వాళ్ళకంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. కానీ వాళ్ళని పొందిన కుటుంబం ముందుగా వాళ్ళకి ఇంటి పేరు అంటగడుతుంది. పుట్టినరోజు నుంచి వాళ్ళని పంజరంలో బంధించే ప్రయత్నం మొదలవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిత్వం అని

0: తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఊహించను కూడా ఊహించలేరు. పిల్లలు సంపూర్ణ జీవులు, పరిపూర్ణ వ్యక్తిత్వం నిర్మాణానికి అవసరమైన గుణాలన్నీ పిండదశలోనే ఏర్పడతాయి. తోటలోని పూల మొక్కలను శ్రద్ధతో పెంచినట్లే పిల్లల వికాసంలో పెద్దలు మెలగాలి. తల్లిదండ్రులు పిల్లలు తొలి గురువు, పిల్లలు సహజ వికాసంలో సహాయులుగా ఉండాలి, కానీ ప్రతిబంధకాలుగా ఉండకూడదు. పిల్లల్ని బాల్యంలో సతాయించినచో వారి శక్తికి అడ్డుపడి ఊహాశక్తిని క్రియాశక్తిని పెడదారి పట్టించిన వాళ్ళు అవుతారు. పిల్లలు లేత మొగ్గుల వంటి వారు, కానీ వారిని శ్రద్ధగా చూడకపోతే వాడిపోయే ప్రమాదం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లలను కొట్టి తిట్టి వారిని మనసును గాయపరచకూడదు. పిల్లల మానసిక శారీరక వికాసానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఏమి అవసరమో తెలియజేయాలి. వారి అవసరాలను తీరుస్తూ తగిన సమయాలలో సహాయపడుతూ ఉండటమే తల్లిదండ్రుల కర్తవ్యం. అందుకే పిల్లలను తీర్చిదిద్దే ముందు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. చెడు అలవాట్ల నుంచి, చెడు పుస్తకాల నుంచి వారిని దూరంగా ఉంచాలి. వారికి సరిపోని ఇష్టం లేని దుస్తులను మన కోసం వేసుకోమని బలవంతం చేయకూడదు. పిల్లలకి నిష్కలమస హృదయాలు, వాళ్ళ మంచి కోసం మనం ఇరుగు పొరుగు వాళ్ళతో తగాద పెట్టుకోకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా తగాద పెట్టుకొని పిల్లల దృష్టిలో మన స్థానాన్ని తగ్గించుకోకూడదు. సమాజానికి దాసోహం అనకుండా పెద్దలు నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమలో సమానమైనది ఏదీ లేదు. కాని ఆ తల్లియే దెబ్బలు కొట్టి రాక్షసిలా కనపడి పిల్లలు వణుకుపోయే తల్లి అంటే అభిమానం, ప్రేమ, గౌరవం ఎలా ఉంటాయి? దాని వలన పిల్లల ఆత్మవిశ్వాసం కోల్పోయి భయస్థులవుతారు. పిల్లల్లో భయాన్ని లాభాన్ని జయించగలిగితే అసలైన విద్య. సహజంగా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక పని చేయాలని ఉంటుంది. కొంతసేపు వారిని గమనిస్తే వారికి ఏ పనులపై శ్రద్ధ ఉందో మనకి అవగాహన ఉంటుంది. ఆ పనులు చేస్తున్నప్పుడు వారిని మనం అడ్డుకోకూడదు. వారు చేసే పనులను బట్టి వారికి అవసరమైన సామాగ్రి కూడా ఇవ్వాలి. దీని వలన పిల్లల్ని పరిపూర్ణ వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దగలం. కర్తవ్యం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కుమారి కిలారి రమాగారి కవితలను వింటారు.
1: శీర్షిక సుగమనం.
2: ఇంకా ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగేదంతా మన మంచికేననుకుంటూ ఒక్కడు మాత్రం నాకు బాగా తెలుసు, భగవంతుడు మాత్రం తప్పు చేయడు. ఆయన మనసులోని నిర్ణయాలు నాకు అసలు తెలియవు, కానీ ఆయన అమలు జరిపే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఆ నమ్మకమే నాకు మార్గదర్శిని, ఆ నిర్ణయమే నాకు సదా ఆచరణీయం. నా ఆశలు అడియాశలు కావచ్చు, నా గమ్యం అగమ్యం కావచ్చు, అయినా నేను నిరాశావాదిని కాదు. జీవితం అంటే పూలపాన్పు మాత్రం కాదు. ఒక్కటి మాత్రం నాకు బాగా తెలుసు, భగవంతుడు మాత్రం తప్పు చేయడు. అతడు విశ్వప్రేమికుడు, అతడు దయామయుడు. ఇక నేనెందుకు చింతించాలి, మరెందుకు భయపడాలి? నా జీవిత గమనాన్ని సుగమం చేయగల సూత్రధారే ఆయనే. నిచ్చలంగా ప్రయాణించడమే నా విధి. శీర్షిక మనస్సాక్షి. నాకనిపిస్తూ ఉంటుంది ఈ లోకంలో మనస్సాక్షికి ఎక్కడా చోటే లేదని. ప్రగల్భాలు పలికే రాజకీయం నుండి, ఆత్మస్థితిని ఖరీ చేసే అంగడి నుండి, నిందలతో విందులు చేసే పంక్తుల నుండి తాను వెళ్లిపోవాలనుకుంది. కానీ తనకు తెలియదు రెక్కలు విరిగిన విహంగమని. అంధకారపు సామ్రాజ్యానికి అధిపతులమంటూ తనను కాదర చేయని చీకటి మనసుల్లో భరించలేని బానిసత్వ కోరల నుండి తాను వెళ్లిపోవాలనుకుంది. కానీ తనకు తెలియదు తాను విజ్ఞాన జంతువు నుండి వేరు కాలేదని. రక్త పిశాచుల వికటట్టహాసాలతో కూడిన వికృత నాట్యాలకు తాళం వేయలేక అనుక్షణం వారు జులిపించే కొరడాల మధ్య నుండి తాను వెళ్లిపోవాలనుకుంది. కానీ తనకు తెలియదు తాను మనిషిని వదిలి మరెక్కడికి వెళ్లలేదని.
0: ఇంతవరకు మీరు కవితలు విన్నారు కదా. ఇప్పుడు దారిద్ర దహన స్తుతి అనే అంశాన్ని గురించి శ్రీమతి పులిజాల సంజయ్ గారు వివరిస్తారు.
3: విశ్వేశ్వరాయ నరకాంతక ధారణాయ, కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ, కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ, దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ, గౌరీప్రియాయ రజనేశ కళాధరాయ, కాళాంతకాయ భుజగారి కంకణాయ, గంగాధరాయ గజరాజ విమర్ధనాయ, దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ, భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ, ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ, జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ, దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ, చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ, పాలేక్షణాయ మణికుండల మండితాయ, మంజీరపాద యుగళాయ జటాధరాయ, దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ, పంచ

0: ಸ್ವಾಮಿಕೃಷ್ಣನಾಯ ಪಣಿರಾಜ ವಿಭೂಷಣಾಯ ಹೇಮಾಂಶುಕಾಯ ಭುವನತ್ರಯ ಮಂಡಿತಾಯ ಆನಂದ ಭೂಮಿ ವರದಾಯ ತಮೋಪಹಾಯ ದಾರಿದ್ರ ದುಃಖದ ಹನಾಯ ನಮ ಶಿವಾಯ ಭಾನುಪ್ರಿಯಾಯ ಭವಸಾಗರ ತಾರಣಾಯ ಕಾಲಾಂತಕಾಯ ಕಮಲಾಸನ ಪೂಜಿತಾಯ ನೇತ್ರತ್ರಯಾಯ ಶುಭಲಕ್ಷಣ ಲಕ್ಷ್ಮಣಾಯ ದಾರಿದ್ರ ದುಃಖದ ಹನಾಯ ನಮ ಶಿವಾಯ ರಾಮಪ್ರಿಯಾಯ ರಘುನಾಥ ವರಪ್ರದಾಯ ನಾಮಪ್ರಿಯಾಯ ನರಕಾರ್ಣವ ತಾರಣಾಯ ವಿಷ್ಣೇಶ ಪುಣ್ಯ ಭರಿತಾಯ ಸುರಾರ್ಚಿತಾಯ ದಾರಿದ್ರ ದುಃಖದ ಹನಾಯ ನಮ ಶಿವಾಯ ಮುಕ್ತೇಶ್ವರಾಯ ಫಲದಾಯ ಗಣೇಶ್ವರಾಯ ಗೀತಾಪ್ರಿಯಾಯ ವೃಷಭೇಶ್ವರ ದಹ ವಾಹನಾಯ ಮಾತಾಂಗ ಚರ್ಮ ವಸನಾಯ ಮಹೇಶ್ವರಾಯ ದಾರಿದ್ರ ದುಃಖದ ಹನಾಯ ನಮ ಶಿವಾಯ
1: ఇంతవరకు మీరు దారిద్ర దహనాస్తుతి గురించి విన్నారు కదండి. ఇప్పుడు ఆసరా అనే కథానికని శ్రీమతి అప్పల ఝాన్సీ లక్ష్మి గారు వివరిస్తారు. నిదానంగా ఆలోచించుకో, తొందరం లేదు, ఇంకా టైం ఉందిలే, నేనన్నయ్య విన్నాక ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తాను అని చెప్పి వెళ్లిపోయింది విద్య. గేటు దాకా స్నేహితురాల్ని సాగనంపి లోపలికి వచ్చింది నర్మద. పిల్లలు వచ్చి వేళయింది. రోజంతా చదవని ఆటలని అల్లరి చేసి అలిసిపోయి ఉంటారు. వస్తూనే అమ్మా ఆకలి అని గోల ప్రారంభిస్తారు. వంటగదిలోకి వచ్చింది. ఇంచుమించు డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క గోధుమ పిండి మాత్రం ఉంది. నెలాఖరు రోజులు కావటం వల్ల సరుకులన్నీ నిండుకున్నాయి. ఇంకా 4-5 రోజులు గడవాలి. కాస్త ఇబ్బందే. ఇప్పటికి వారం నుంచి తోటకూర గోంగూర వగేరా పెరటి కూరలతో సరిపెడుతోంది. పిల్లలకు చిరుతిళ్లు గోధుమ పిండి నూకలతోనే చేసి పెడుతుంది. చేతిలో డబ్బులు పెట్టి బయట పదార్థాలు కొనటం తగ్గించేస్తుంది. తప్పనిసరిగా డబ్బిచ్చి కొనవలసి వస్తే అరువు పెట్టాల్సిందే. ఆ పని ఇష్టం లేక ఉన్నంతలో సర్దుకొస్తుంది. ఒక్క ఈ నెలే కాదు, ఇంచుమించు ప్రతి నెలా ఇంతే. మొదటి 1-2 వారాలు కాస్త వెసులుబాటుగా ఉంటుంది. పిల్లలు చిన్న చిన్న కోరికలు అవసరాలు తీర్చడం, ఇంటి ఖర్చులు చెల్లింపులు వగేరే అయ్యాక ఇక పిల్లల స్కూల్ ఫీజులు పుట్టినరోజులని పండగలని వస్తే ఇక తమ పని ఒడ్డున పడ్డ చేపచందమే. తను భాస్కర్ తమ సరదాలు కోరికలు ఎప్పుడో మర్చిపోయారు. అక్షరాభ్యాసం చేయించి ఎల్కేజీలో చేర్పించిన దగ్గర నుంచి వాళ్ల చదువులే సర్వస్వమైపోయాయి. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకుని ఊళ్ళో కళ్ళ మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చేర్చారు. నెల నెలా 100,000 రూపాయలు కేవలం వాళ్ల చదువులకే ఖర్చవుతుంది. వాళ్లు మరి బాగా చదువుకుని పోటీ తట్టుకుని వృద్ధిలోకి రావాలంటే ఈ రోజుల్లో మంచి స్కూల్ వాళ్లకి చదువుకుని పెట్టాల్సిందే. ఏమిటి నర్మద, ఏదో ఆలోచిస్తున్నావు? భాస్కర్ భోజనం చేస్తూ అడిగాడు. నర్మద నవ్వి ఏమీ లేదని తల ఊపింది. తమ పెళ్లై 10 సంవత్సరాలైంది. అప్పట్లో భాస్కర్ ని అందగాడని అంతా మెచ్చుకునేవారు. ఈ 10 సంసార భారంతో కాబోలు మెల్లిమెల్లిగా అతని రూపురేఖల్లోనూ వేష భాషల్లోనూ చాలా మార్పు వచ్చింది. నిండా 40 కూడా రాకుండానే ముఖం రూపు పాడైపోయింది. ఆ సరదా స్వభావం చలాకితనం అన్నీ మాయమైపోయాయి. మనిషి మరీ మూడిగా పరధ్యానంగా తయారయ్యాడు. ఏదో మోయలేని భారాన్ని మోసి మోసి అలసిపోయినట్లుగా మనిషి కృంగిపోయినట్లుంటున్నాడు. ఏదో యాదాలాపంగా ఏదో ఆలోచిస్తున్నావు అనేసి సమాధానం కాని వివరణ కాని ఆశించకుండా భోజనం ముగించి వేళ ఏదో ఫైల్ ముందేసుకుని వర్క్ చేసుకుంటూ కూర్చున్న భాస్కర్ ని జాలిగా చూసింది నర్మద. చదువు మంచిదే, సంపాదించుకున్న ఉద్యోగం మంచిదే, కానీ కుటుంబ భారం ఎక్కువ. చదువు పూర్తి కాని తమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లెళ్లు ఉన్నారు. ఈయనే పెద్దవాడు, తండ్రి లేడు. కుటుంబ బరువు బాధ్యతలన్నీ ఈయనవి. ఒకదాని తర్వాత ఒకటి. ఒకటి తీరి అమ్మయ్యా అని అలుపు తీర్చుకోకముందే ఇంకో అక్కర సముద్ర కిరటల్లా విరుచుకుపడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. పనిచేసే చోట పరపతి సౌకర్యం బాగానే ఉండటం వల్ల అవసరాలు తీరిపోతుంటాయి. ఎలాగాలాగా కాని నెలల్లా చేతికి వచ్చే జీతం కోతలకు గురికై అందించుకుపోతుంది. పెళ్లి నాటికే తన డిగ్రీ పూర్తి చేసింది. ఇంతకాలం తనకు ఉద్యోగం చేయాలనే ఆలోచన కలగలేదు. పిల్లలు సంరక్షణ, ఇల్లు చక్కదిద్దుకోవటం, భాస్కర్ అవసరాలు చూసుకోవటం ఇవే తన కర్తవ్యం అనుకుంది. ఇంతకాలం అతని బరువు బాధ్యతల్లో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం విస్మరించింది. భాస్కర్ కూడా కష్ట సుఖాలు తనతో ఎక్కువగా చర్చించడు. ఎప్పుడన్నా తనేమన్నా ప్రశ్నించినా అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాను అని మరో తార్కానికి తావివ్వకుండా వెళ్లిపోతాడు. అందువల్లనేమో భార్య

కొత్తగా తనకి ఒక నైతిక బాధ్యత ఉందన్న ఆలోచన తనకింతకాలం కలగలేదు. పిల్లలు చదువుకొని నిద్రపోతున్నారు. వరండాలో వాల్ కుర్చీలో కూర్చొని నిర్మలమైన ఆకాశంలో ఆగకుండా సాగిపోతున్న చంద్రుణ్ణి చూస్తున్నాడు భాస్కర్. మనసు ప్రశాంతపరచుకోవడానికి అతనలా మౌనంగా నిశ్శబ్ద ప్రకృతిలో లీనమైపోతున్నాడు. నర్మద లోపల పని ముగించుకొని వచ్చి అతని పక్కనే కూర్చుంది. అతని ప్రశాంతతను భగ్నం చేయలేక క్షణం తను నిశ్శబ్దంగా కూర్చుంది. కాని ఆమె మనసు ఆరాటం, తన నిర్ణయం అతనికి చెప్పి ఆమోదం పొందాలనే తొందర, తన అభిప్రాయంతో ఏకీభవిస్తాడో లేదో, ఏమంటాడో, వద్దంటే తానేం చెయ్యాలి, ఎలా మాట్లాడి నచ్చ చెప్పాలి, ఇవన్నీ అప్పటికప్పుడే ఆలోచించుకుంటుంది. ఆ రోజు విద్య వచ్చింది అంది ఉపద్ఘాతంగా. చందమామ మీద నుంచి దృష్టి భార్య వదన బింబం మీదకు మరల్చి, ఏ విద్య, ఎవరు అన్నాడు. అదేనండి, బిఏలో నా క్లాస్మేట్, మీకు గుర్తుండి ఉండదు, మన పెళ్లికి కూడా వచ్చింది. మన పెళ్లిక ఏనాడు? ఆ, గుర్తొచ్చింది భాస్కర్ నవ్వుతూ. అవును, ఆ తర్వాత అది ఏమో ఎంఏ చేసి బిఈడి కూడా చేసింది. విద్యా రెసిడెన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్. ఓహో, భార్య ఏదో విశేషం ఉంటూనే కాని ఇంత ఉపోద్ఘాతం ఇవ్వదన్న విషయం అతనికి అనుభవమే. అది మనకు మంచి ఆఫర్ తెచ్చింది, చల్లకొచ్చి ముంతజాజం ఎందుకోయ్. ఈ విషయంలోకి వచ్చాడు వచ్చింది నర్మద. ఆఫరా? అయోమయంగా చూస్తూ అడిగాడు భాస్కర్. నర్మద కుర్చీ అతనికి కాస్త దగ్గరగా జరుపుకుంది. ఊ అంటూ, ఏమిటి నర్మద, సరిగా చెప్పు. చెప్తానుగా అంటూ ఇంకాస్త దగ్గరగా ఒరిగి మునివేళ్లతో అలా అలా అతని క్రాఫ్ చెదరగొడుతూ, గోముగా మరీ మీరు కాదనకూడదు అని అలా ముందు వాగ్దానం చేస్తేనే అంటూ భాస్కర్ ని అడిగింది. వాగ్దానంతో కట్టిపడేద్దామన్నా, అయినా నీ మాట నేను కాదన్నది ఎప్పుడోయ్. త్రికరణ శుద్ధిగా నీ విధేయుణ్ణే కదా, అలాగన్నట్టు నవ్వి చాలండి సరసం, జోక్ కాదు నిజంగానే చెప్తున్నాను. సరే చెప్పబోయ్, నేను వద్దన్నానా? అదిగో మళ్లీ జోక్ అంటూ అతని చెయ్యి అందుకొని తన దోసిట్లో ఉంచుకొని మృదువుగా అంది. మరి విద్య చెప్పింది, వాళ్ళు కాలేజీలో కొత్తగా ఒక టైపిస్ట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారట, నన్ను అప్లై చేయమని చెప్పింది. ఓరగా అతని ఫీలింగ్స్ కనిపెట్టాలని చూస్తూ ఆగింది. భాస్కర్ ఒక్కసారిగా భార్య ముఖంలోకి నిదానంగా చూశాడు. చప్పున అవును కాదు అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పే స్వభావం కాదు. మనకు అవకాశం ఇవ్వాలని దాని ఉద్దేశం. మనం కాదంటే ఇంకొకరికి ఇచ్చే విషయం ఆలోచిస్తుంది. కోరి ఉద్యోగం ఇస్తాను చేసుకోమనే వాళ్ళంట వాళ్ళుంటారా ఎక్కడన్నా ఈ రోజుల్లో? ఆశ్చర్యంగా పలికి ఉల్లాసంగా నవ్వింది. విషయం కొంత అర్థమైంది భాస్కర్ కి. వచ్చిన అవకాశాన్ని ఆదుకోవాలనే నర్మద ఆశ కూడా అర్థమైంది. తాను చప్పున అబ్బే మనకెందుకు ఆ రిస్క్ వద్దు అనేస్తే ఎదురయ్యే ఉత్పాతం కూడా తెలుసు. అయినా వద్దు కాదు అని సూటిగా చెప్పి నొప్పించే తత్వం కాదతంది. అందుకే అలాగా అన్నట్లు సన్నగా నవ్వాడు. తన భుజం మీద గాజులు చిరుసవ్వడితో అటు ఇటు కదులుతున్న నర్మద చేతిని గుండెల మీదకు తీసుకుని గాజులు సవరిస్తూ గొంతు సవరించుకొని, మరి నువ్వేమనుకుంటున్నావు? అతని మాట పూర్తి కాకముందే నర్మద చటుక్కున అందుకొని, ఇంకా అనుకునేదేముందండి, చేరిపోదామనుకుంటున్నాను. మరి మీరు? సంకోచంగా చూసింది. మంచి అవకాశమే, కాని మన పరిస్థితిని ఆలోచించుకోవాలి కదా. ఏమిటో మన పరిస్థితి? చప్పున ఎగరాసిపోతున్న ఆవేశాన్ని అణుచుకొని సౌమ్యంగా అంది. ఇంటి పరిస్థితి ఓయ్, తెల్లారి లేచే దగ్గర నుంచి రాత్రి 10 గంటల దాకా క్షణం ఊపిరి సలపని పనితో సతమతమవుతున్నావు. ఇంటి పని, వంట పని, పని మనిషి పని, పిల్లల చదువుల పని, ఇలా లెక్కలేనన్ని పనులు కదా. ఇంకా నీకు బయట ఉద్యోగానికి వెళ్లే సమయమేదోయ్. అంతా శక్తి తన ఊహించినట్టే సాగుతుంది సంభాషణ. అదంతా మీకెందుకండి, నేను సర్దుబాటు చేసుకుంటానుగా, మీరు ఊ అనండి చాలు. ఎలా నర్మద, ఉద్యోగం అంటే మాట్ల ఫుల్ టైం వర్క్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చెయ్యాలి. నువ్వు నాలాగా బిజీ అయిపోతావు. ఇంటి పని, బయట పని సమర్థించుకోవటం చాలా కష్టం. నువ్వు ఇంట్లో శ్రద్ధగా వాళ్ల చేత చదివిస్తున్నావు కాబట్టి ఫస్ట్ ఉన్నారు. ఇంటి బాధ్యత అంతా నీ మీదే పడేసి నేను నిశ్చింతగా నా పని చేసుకుంటున్నాను. నువ్వు ఉద్యోగం అని బయటకు పోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. పోని వేలాది రూపాయలు ఇచ్చే పని అయితే చేసుకోవచ్చు, కానీ ఈ చిన్న ఉద్యోగాల వల్ల శ్రమ తప్పే సుఖం ఏమీ ఉండదు. అతను ఆగి నర్మదా ముఖం వంక చూశాడు. ముఖంలో నిరుత్సాహం మేఘంలా కమ్ముతోంది. ప్రతి వాదనకు దిగి ఎలా తన దారికి తెచ్చుకోవాలా మాటల్ని సమరించుకుంటుంది. చూపులు చురుకు తనలోనూ, పెదాల బిగింపులోనూ తన మాటలు ఓపిగ్గా వింటున్న పట్టుదల కనిపిస్తుంది.

0: ఇదిగో నన్నిలా నిరుత్సాహపరచకండి. నేను ఈ ఉద్యోగం చేరదలుచుకున్నానంటే కేవలం మీకోసం. అంతగా చేయలేకపోతే అప్పుడు మానుకుంటాను. పిల్లల చదువు కాని మన జీవన క్రమం కాని ఏమాత్రం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. సరేనా? భాస్కర్ ఆలోచనగా భార్య ముఖంలోకి చూశాడు. అనుకుంది సాధించింది. సాధించి తీరాలన్న పట్టుదల, ఆ ముఖంలో కొత్త అవకాశాన్ని తన జీవితంలోకి ఆహ్వానించాలన్న ఆరాటం ఆమెది. వద్దని శాసించటం అతని ఉద్దేశం కాదు. కానీ ఉద్యోగం చేసే ఆడవాళ్ళ ఇబ్బందులు అతనికి తెలుసు. ఆమె తెలివి, చురుకుతనం, కార్యదక్షత కూడా అతను తెలుసు. అందుకే ఎక్కువ వాదించకుండా చెప్పాడు. నీ ఇష్టం, కాని ఒక్కటి, నువ్వే చేసినా నేనెంత సంపాదించినా పిల్లల కోసమే. వాళ్ల భవిష్యత్ ముఖ్యం. ఈ వయసులో వాళ్లకు కావాల్సింది డబ్బులు, సుఖాలు కాదు. క్రమశిక్షణ మంచి పునాది. వాళ్ల చదువులో ఈ దశలో ఒక రోజు వెనకబడినా రేపు పోటీకి నిలబడలేరు. అది గుర్తుంచుకో నర్మదా. అవన్నీ నేను చూసుకుంటానండి, మీరు స్థిరంగా ఉండండి అనుకున్నట్లే ఉద్యోగంలో చేరింది నర్మద. కొత్తగా రొటీన్ లో వచ్చిన మార్పుకు పిల్లలు, భర్త, తన కూడా సర్దుకోలేక కొద్ది రోజులు గందరగోళంగా ఉంది. పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పిల్లలు తమకు సంబంధించిన చిన్న చిన్న పనులు అమ్మని తొందర చేయకుండా తామే చేసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తమ ఉద్యోగం అంటూ బయటకు పోవటం వల్ల పిల్లలకు, భర్తకు ఏ ఇబ్బంది కలుగుతుందోనని ఆందోళన పడుతుంది నర్మద. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చక్కదిద్దుకునే బయటపడాలని చూస్తుంది. వీలైతే కొన్ని రాత్రికి వాయిదా వేస్తుంది. అందువల్ల సాయంత్రాలు కూడా క్షణం తీరిక లేకుండా పోతుంది. తనకు పని పూర్తయ్యేసరికి పిల్లలు నిద్రపోతుంటారు. వాళ్ళ దగ్గర కూర్చొని చదివించడం, హోంవర్క్ చేయించడం లాంటి పనులు చేయలేకపోతుంది. ఈ అసమర్థత వల్ల పిల్లలు ఎక్కడ చదువులో వెనకబడిపోతారన్న దిగులు పీడుస్తుంది. అంతవరకు మౌనంగా అంతా గమనిస్తూ వచ్చిన భాస్కర్ ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక భార్య, పిల్లల్ని సమావేశపరిచాడు. ఇది చూడు అని కాగితం నర్మదకిచ్చాడు. చదివిన నర్మద నవ్వింది. టైం టేబులా? ఇవన్నీ మీ వల్ల ఏమవుతాయండి అంది నిరాశగా. ఏ ఎందుకు కావు? నువ్వు వచ్చేసరికి లల్లి, దీపు కాస్త ఇల్లు సర్ది పాలు తెస్తారు, బూట్ పాలిష్, బుక్స్ సదురుకోవటం, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్సులు సర్దుకోవటం, డ్రెస్ ప్రెస్ చేసుకోవటం లాంటి మీ పనులు చిన్న చిన్నవి మీరు చేసుకోలేరా అని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఓ డాడీ ఎందుకు చేసుకోలేం అని ఉత్సాహంగా అంగీకరించారు. కూరగాయలు, ఇతర సామాన్లు నువ్వు స్కూల్ నుంచి వచ్చాక బజార్కి వెళ్లి తీసుకొస్తున్నావు. ఇక ఆ పనులు నేను చేస్తాను. ఆఫీస్ నుంచి వస్తూ తెస్తాను. ఇక ఒక ముఖ్యమైన పని ఉంది, దాన్ని కొంత మనం పంచుకోవాలి. అందుకు నువ్వు అంగీకరించాలోయ్. నర్మద చిత్రంగా చూసింది. అతని మనసు అర్థమై ఆమె వైపు ఎంతో ఆనందంగా హాయిగా ఉంది. ఆదివారాలు, పండగలప్పుడు మాత్రమే నువ్వు వంట చేయాలి, మిగతా రోజుల్లో నేను చేస్తాను. మీరా? వంట? వింతగా అడిగింది. ఊ నేనే. ఏం ఆపాటి వంట చేయలేనా? కుక్కర్ పెట్టేయటమే అవసరమైతే నీ సాయం తీసుకుంటాలే. మరి మీ పని మార్పు ఎందుకో తెలుసా? ఆ టైం నువ్వు పిల్లల్ని చదువు కోసం వెచ్చించాలి. పని ఒత్తిడి వల్ల ఈ మధ్య నువ్వు వాళ్ళ చదువు సంజల మీద శ్రద్ధ తీసుకోలేకపోతున్నావు. నాకా చాకచక్యం లేదు. వాళ్ళని కూర్చోబెట్టి సరదాగా నేర్పుగా చదివించగల ఓర్పు నీకే ఉంది. బయట ఉద్యోగం తర్వాత నీ ప్రధాన కర్తవ్యం అది ఏమంటావోయ్? ఈ మాటలతో మనసులోని వేదన, ఆరాటం ఇట్టే తీసేసినట్టయింది. తను తెచ్చే కొద్దిపాటి ఆదాయం కోసం పనివాళ్ల భవిష్యత్తు ఫణంగా పెడుతున్నానేమోనని బాధ ఆమె మనసులో పీడుస్తుంది. భాస్కర్ మాటలు విన్నాక ఆమె మనసులో కొత్త ఉత్తేజం కలిగింది. ఆ మాత్రం సహకారం ఉంటే తానెంత కష్టమైనా సంతోషంగా నిర్వర్తించగలను. ఇక ఇప్పుడు మనిద్దరం లక్ష్యం, ఆశం ఒకటే, కుటుంబ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు. అలాంటప్పుడు నీ పని వేరు, నా పని వేరు అని గిరగీసుకోవటం కంటే కలిసి బాధ్యతలు, బరువులు పంచుకుంటూ నర్మద ఆనందంగా నవ్వి అతని చెయ్యి అందుకుంది. ప్రేమ, ఆర్ధత, ఆత్మీయత భావాలు కలిపిన ఆ స్పర్శ అతని మనసుని తాకింది. ఈ చేతి ఆసరా తనకుంటే జీవిత గమనంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా తట్టుకోగలడు, కష్టాలను ఓర్పుతో అధిగమించగలడు. నర్మదలో భార్యను మాత్రమే కాక మంచి మిత్రుణ్ణి, మార్గదర్శిని చూడగలుగుతున్నాడు భాస్కర్. ఇంతవరకు మీరు కథానిక విన్నారు కదండి. ఇప్పుడు శ్రీమతి గుత్తుల రామలక్ష్మి గారి ఇల్లాలి చిట్కాలను వింటారు.
1: బాదం, జీడిపప్పు వంటి వాటిని పొట్టుతో సహా ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. అలా ఉంచితే పురుగు పడుతుంది. ఉడకబెట్టాక తొక్క తీసిన బంగాళాదుంపను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో ఉంచితే నల్లబడవు. కొంచెం వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

0: త్వరగా తోడుకోవాలంటే పాలల్లో చిటికెడు ఉప్పు, ఒక పచ్చిమిరపకాయ వేయాలి. ఇంగువ ఎండినట్టు ఉంటే అందులో ఒక పచ్చిమిరపకాయ వేసి ఉంచితే మెత్తబడుతుంది. బూరెల మూకుడులో నూనె పొంగుతూ ఉంటే అరటి తొక్క ఒక దాన్ని ముందుగా వేయించి తీసివేస్తే నూనె పొంగదు. వాడేసిన కాఫీ పొడితో చీను సామాన్లు తోమితే చక్కగా మెరుస్తాయి. బట్టల మీద మరకలను పచ్చి బంగాళ దుంప ముక్కతో రుద్దితే చక్కగా వదులుతాయి. గుడ్లు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు గాని వెనిగర్ గాని మరిగే నీళ్ళల్లో వేస్తే అవి చాలా బాగా ఉడుకుతాయి. చపాతీలు మృదువుగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కిలో పిండికి ఒక అరటి పండు, కొంచెం పెరుగు కలపాలి. ఉప్పుని డబ్బాలో వేసేటప్పుడు అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే పొడిగా ఉంటుంది.
1: ఇంతవరకు మీరు శ్రీలలిత మహిళా మండలి భద్రాచలం వారు సమర్పించు కదంబ కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి అప్పల ఝాన్సీ లక్ష్మి.

0: మీరింతవరకు భద్రాచలం సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ప్రియదర్శిని
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కదంబ కార్యక్రమం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితలోకం కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు. విద్య గొప్ప సంపద అని, విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు.

0: సూచించారు. సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో అల్పాహారం పాలు పథకాన్ని మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావా అందించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్లోని మల్లేపల్లి సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి మంత్రి సీతక్క చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లాను సాగునీటి పరంగా అభివృద్ది దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆకాశవాణితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడుతూ,
1: ఏ కలలైతే కన్నారో పాలమూరు జిల్లా ప్రజలు, వ్యవసాయదారులు ఆ కలలని నిజం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డిని ఒక బాధ్యతగా, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యతగా ఈ పనిని పరిపూర్ణంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.
0: ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్ల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాలకు కావలసిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇళ్లపై ముఖ్యమంత్రి అంతర్గత సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్కు చార్మినార్ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో సాలార్జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలను గవర్నర్ నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని, ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ కాదని, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన సాధారణ ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. త్వరలోనే వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: మహామండపంలో అన్నిటి మండపంతో పాటు కోటి లింగాలకు సంబంధించినటువంటి, బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి, నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండంకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం భారతీయులకు గర్వకారణమని యోగా శిక్షకురాలు మరీచిగా తెలిపారు. యోగా వల్ల శారీరకంగా ఆరోగ్యం కలగటమే కాకుండా మనసుకు ప్రశాంతత, సక్రమ జీవన విధానానికి దోహదపడుతుందని ఆమె ఆకాశవాణితో చెప్పారు.
3: కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, సంపూర్ణ మానసిక ఆనందానికి కూడా యోగా ఎంతో అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానికి ప్రతిరోజు మనం కేటాయించే కొద్దిపాటి సమయమే శ్రీకారం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్ఫూర్తితో ఈ రోజు నుండి మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన దైనందిన జీవితంలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుందాం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములం అవుదాం.
0: రాష్ట్ర ఖజానాలో డబ్బు

0: లేకున్నా టెండర్లు పిలవకుండానే హ్యామ్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 14 రకాల యాజమాన్యాలలో 1,558 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని తెలిపారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడిబాట షెడ్యూల్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,641 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు అమావాస్య కావడంతో చాలా స్కూళ్లలో హాజరు శాతం తగ్గింది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలలను సుందరంగా అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ రోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, నిర్లక్ష్యం గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2011లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, మోసాలు, వారిని కుటుంబం లేదా సమాజం నుంచి వేరు చేయడం వంటివి ఇందులో ప్రధాన సమస్యలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న టీజీటెట్ 2026 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 5 మండలాల్లో వర్షం కురియగా తిర్యాని మండలంలో 27.8 మీటర్ల వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ పేదల ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ప్రజలు నరేంద్ర మోదీని ఇంతగా అభినందిస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు నిర్మించగా ఎన్డీఏ హయాంలో రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున రహదారులు వేశారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్పై ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వర్షాలు, బలమైన గాలుల ప్రభావంతో భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం. వనితాలోకం కార్యక్రమంలో ఈరోజు మనం నందనవనాలు పివిఎస్ కృష్ణకుమారి గారి కథానికి విందాం.

రండి వదిన, పెళ్లి బాగా జరిగిందా అంటూ ఆడబిడ్డ లలితను లోపలికి ఆహ్వానించింది వసుంధర. బాగా జరిగిందమ్మా అంటూ వచ్చి కూర్చుంది లలిత. మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది వసుంధర. ఈలోగా ఆటోవాడికి డబ్బులు ఇచ్చి సూట్ కేసుతో లోపలికి వచ్చాడు రామ. విజయవాడ నుండి వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది లలిత. పెళ్లి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వనస్థలపురంలో ఉన్న తమ్ముడు రామం ఇంటికి వచ్చింది. పిల్లలు ఆఫీస్కు వెళ్ళారా? రామం మనవరాలు తపస్విని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ అడిగింది లలిత. 9 గంటలకే వెళ్తారు వదిన, మళ్ళీ సాయంత్రం 6 గంటలకే వచ్చేది. అప్పటిదాకా మాకు మనవరాలతో ఆటలు, దాని పనులతోనే సరిపోతుంది అంటూ మురిపెంగా చెప్పింది వసుంధర. ఆడబడుచు మాట్లాడుతూ మనవరాలికి అన్నం పెట్టి నిద్రపుచ్చింది. ఆ తర్వాత అందరూ భోంచేశారు. కాసేపు పడుకో అక్క, పెళ్ళింట్లో అసలు నిద్రపట్టి ఉండదు అన్నాడు రామం. సాయంకాలం లలిత నిద్రలేచేసరికి రామం కొడుకు శ్రీకరు, కోడలు శ్రావణి ఆఫీస్ నుంచి వచ్చారు. హాయ్ అత్త, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు శ్రీకర్. శ్రావణి కూడా బాగున్నారా పెద్దమ్మా అంటూ లలితని ఆప్యాయంగా పలకరించింది వసుంధర పకోడి.

పూజలు చేసి అందరికీ పళ్ళాల్లో తీసుకుని వచ్చింది. ఈలోగా శ్రావణి, అత్తయ్య మీకు మామయ్య గారికి ఈ కాఫీ కప్పులు తెచ్చా, చూడండి ఎంతసేపైనా వీటిలో వేడి తగ్గదు అంటూ రెండు కప్పులు తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ శ్రావణి అంటూ తీసుకుంది వసుంధర. మరునాడు లలిత నిద్ర లేచేసరికి వసుంధర అప్పటికే స్నానం చేసి వంట హడావుళ్ళే ఉంది. అందరికీ కాఫీలు, హార్లిక్స్, ఎవరికి ఏమి కావాలో ఇస్తూ ఇంకో పక్క వంట చేస్తూనే లలితతో కబుర్లు చెప్తున్నది. రామన్ కూడా కూరగాయలు తరుగుతూ వసుంధరకి సాయం చేస్తున్నాడు. శ్రావణి స్నానానికి వెళ్ళబోతూ, అయ్యో ఈరోజు మా టీం ఔటింగ్ ఉంది, ఈ కొత్త డ్రెస్ చాలా లూజ్ అయింది, ఎలా అనుకుంటుంటే, ఇలా ఇవ్వు శ్రావణి, నీ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు కుట్లు వేసిస్తాను అన్నది వసుంధర. ఈలోగా మనవరాలు నిద్ర లేచింది. శ్రావణి, శ్రీకర్ పాపాయి పని చూసే లోపల వసుంధర పిల్లలకి లంచ్ బాక్సులు సర్ది వాళ్ళకి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు మిషన్ మీద శ్రావణి డ్రెస్ కుట్లు వేసి ఇచ్చింది వసుంధర. శ్రావణి డ్రెస్ చేసుకుని వచ్చి, అత్తయ్య ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుందమ్మా, కానీ టాప్స్ మ్యాచ్ కాలేదు, నా వైట్ టాప్స్ పెట్టుకో బాగుంటాయి అంటూ తెచ్చి ఇచ్చింది వసుంధర. పిల్లలు ఆఫీస్కి వెళ్ళాక అన్నీ సర్దుకొని అప్పుడు తీరికగా, ఏమిటి వదినా పెళ్లి కబుర్లు, బెంగళూరులో రవి, మాధవి, మనవడు, మనవరాలు అందరూ ఎలా ఉన్నారు అంటూ లలితను అడిగింది వసుంధర. అన్యమనస్కంగా సమాధానాలు చెప్పసాగింది లలిత. మర్నాడే విజయవాడ వెళ్ళిపోవాలి అనుకున్న లలిత తమ్ముడు మరదలు బలవంతం చేయటంతో మరో 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. ఈ 4 రోజుల్లో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల దినచర్యను చూసి ఒక అందమైన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతికి లోనైంది లలిత. రామం, వసుంధర కోడల్ని కూతురులా చూసుకోవటం, మనవరాలు కూడా తల్లిదండ్రుల దగ్గర కంటే తాత నానమ్మల దగ్గరే ఎక్కువ చేరికతో ఉండటం, రామం కొడుకు కోడల దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డించి తినిపించటం, శ్రావణి కూడా శని ఆదివారాలు వస్తే అత్తగారిని ఒక్క పని ముట్టుకోనివ్వకుండా తానే అన్నీ చేసుకుపోవటం, అరమరికలు లేకుండా ఒకళ్ళ సమస్యలు ఇంకొకళ్ళకి చెప్పుకోవటం, డబ్బుల విషయంలో కానీ పనిపాటల్లో కానీ ఎటువంటి వంతులు లేకుండా ఉండటం, ఇవన్నీ చూసినా లలిత మనసులో ఏదో అలజడి. లలిత భర్త విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో టీచరు, ఒక కొడుకు ఒక కూతురు. కూతురు పెళ్ళై రాజమండ్రిలో ఉంటుంది, కొడుకు రవికి బెంగళూరులో ఉద్యోగం, కోడలు మాధవి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. సాధారణంగా సాఫ్ట్వేర్ జాబ్ అనగానే అందరూ వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి అనుకుంటారు, కానీ అన్ని కంపెనీల్లో అందరికీ అలా ఉండవు. రవికి కూడా ప్యాకేజ్ తక్కువ. బెంగళూరు లాంటి పెద్ద సిటీలో భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తేనే కాస్త సుఖంగా బతకగలుగుతారు. రవికి బిడ్డ పుట్టిన తర్వాత సమస్య మొదలైంది. పాపను చూసుకోవటానికి తల్లిదండ్రులను రమ్మన్నాడు. లలిత భర్త సుముఖంగానే ఉన్నాడు, కానీ ప్రశాంతంగా ఏ బాధరబందీ లేక ఒంటరిగా బతకటానికి అలవాటు పడిన లలితకు మాత్రం బెంగళూరు వెళ్ళటం ఇష్టం లేదు. లలిత, మన కోడలికి తల్లి లేదు, అమ్మవైనా అత్తవైనా నీవే, ఎలాగూ నేను రిటైర్ అయ్యాను, ఇక్కడ ఉండి ఏం చేస్తాం, బెంగళూరు వెళ్దాం అని భర్త బలవంతం చేయటంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి అయి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి కోడలతో ఇప్పుడూ గొడవ పడేది. కోడలు పనులన్నీ చేసుకుని వంట కూడా చేసి వెళ్ళేది, పనిమ్మాయి ఉండేది, అయినా మనవరాల్ని చూసుకోవటానికి బాధపడేది లలిత. పైగా నేను అత్తగారిని నాకు అన్ని చేతికి అందివ్వాలి అని ఆంక్షలు పెట్టేది. భర్తే చంటిదాని పనులన్నీ చేసేవాడు. ఎప్పుడూ ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే ఉండేది కోడల్ని. ఏమిటో, ఎవరూ దొరకనట్లు తల్లి లేని పిల్లల్ని కోడలుగా తెచ్చుకున్నాం, నా కొడుకు ఏ అర్చనా ముచ్చనా లేదు అంటూ సమయం వచ్చినప్పుడల్లా దిప్పుతూ ఉండేది. వీటన్నిటినీ మించి కోడలు ఎవరితో మాట్లాడినా, ఎవరికైనా ఫోన్ చేసినా అనుమానం, తన మీద చాడీలు చెప్తుందేమోనని. భర్త కోడలతో ప్రేమగా మాట్లాడినా హర్షించేది కాదు, రోజూ ఏదో గొడవ. ఒకరోజు నిష్కర్షగా చెప్పేసింది, నేను ఈ వయసులో ఈ పిల్లల చంచాటం పడలేను, మీ పిల్లల్ని డే కేర్లు వేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి భర్తతో పోరి విజయవాడ వెళ్ళింది. పాపని కొన్ని రోజులు డే కేర్లో పెట్టారు. ఆ వాతావరణం పడక తల్లిదండ్రుల మీద బెంగతో ఎప్పుడూ ఏదో అనారోగ్యం. అప్పుడు కూడా తన దగ్గర ఉండమని కొడుకు ఎంతో బతిమిలాడాడు. రానంటే రానంది లలిత, గత్యంతరం లేక కోడల ఉద్యోగం మానేసింది. 2 ఏళ్ల క్రితం భర్త పోయాడు. కొడుకు మళ్ళీ అడిగాడు, అమ్మా నా దగ్గరికి రావచ్చు కదా అని, కానీ వినలేదు. కూతురు కూడా, అమ్మా కాలంతో పాటు నీవు మారాలి, ఇప్పుడు అత్తగారు కోడలు ఇలాంటివి ఉండటం లేదు అని చెప్పినా లలిత తన పద్ధతి మార్చుకోలేదు. అదే సమయంలోనే కొడుకుకి 2వ బిడ్డ పుట్టాడు. ఖర్చులు ఎక్కువై కొడుకు ఇబ్బంది పడుతున్నా లలిత తన పట్టు వీడలేదు.

పైగా ఉన్నవి లేనివి ధర్మసూత్రాలు అన్నీ చెప్పేది. మగపిల్లాడికి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఏ బాధ్యత తీసుకోకూడదు, తానే అన్నీ చూసుకోవాలి అంటుంది. ఇప్పుడు తమ్ముణ్ణి మరదల్ని చూశాక ఏదో పశ్చాత్తాపం. నిజానికి తమ్ముడికి మరదలికి ఈ వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కోట్ల ఆస్తి, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉండవచ్చు. స్త్రీకర్ది మంచి ఉద్యోగం, శ్రావణికి ఉద్యోగం చేయాల్సిన పని లేదు. అయితే చదువుకున్న చదువుకి సార్థకత కోసం చేస్తున్నది. కానీ తన కొడుకు పరిస్థితి అది కాదు. బెంగళూరులో ఒకళ్ళ జీతంతో బతకడం కష్టం. పోనీ ఆస్తి ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదు. విజయవాడలో ఒక చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది లలిత. అత్తయ్య, రేపు ఎల్లుండి శనియాదివారాలు మాకు సెలవే కదా, పెద్దమ్మకి సిటీ మొత్తం చూపిద్దాం అంది శ్రావణి. అవునమ్మా, 2 రోజులు సరదాగా గడుపుదాం. అత్త మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో, ఇంట్లో వంటే మీచేకు, బయట తిందాం అన్నాడు శ్రీకర్. ఆ 2 రోజులు సిటీలో పార్కులు ఇంకా చూడదగిన ప్రదేశాలు చూసి చివరకు బట్టల షాపింగ్కి వెళ్లారు. లలితకి మంచి పట్టుచీర తీసుకుంది వసుంధర. ఎందుకు వదినా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కొనడం అనవసరంగా అంది లలిత. మీరు ఇంటి ఆడబడుచు, ఏం పెట్టినా వద్దనకూడదు అంది వసుంధర. ఆ మాట విన్న లలితకి ఏనాడైనా నీవు నీ ఆడపడుచుకి నవ్వుతూ ఒక జాకెట్ బట్టయినా పెట్టావా అని తన మనసే తనని వెక్రించినట్లు అనిపించింది. అందరితో సరదాగా మాట్లాడుతున్నా లలితలో ఒక అంతర్మథనం మొదలైంది. తన ప్రవర్తనని పునశ్చరణ చేసుకోసాగింది. ఎంతసేపు తను తన కూతురు తప్పితే భర్తతో సహా అందరినీ పరాయవాళ్ళుగానే చూసింది. తన ప్రవర్తనకి మొదటిసారి సిగ్గుపడింది. ఆ మరునాడే లలిత ప్రయాణం. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక లలిత వసుంధర హాల్లో కూర్చున్నారు. అన్యమనస్కంగా ఉన్న లలితను వసుంధర అడిగింది, ఏమిటి వదినా ఆలోచిస్తున్నారు అని. ఎటువంటి సంకోచం లేకుండా తన మనసులో మాట అడిగింది లలిత. చిన్నవాళ్ళైనా నిన్ను రామంని అభినందించలేకుండా ఉన్నాను వసు. నేను నీలా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఒకటి అడుగుతానని చెప్తావా? అసలు నీకు శ్రావణికి ఎప్పుడూ ఏ గొడవలు రాలేదా అడిగింది వసుంధరని. వసుంధర నవ్వి, రాకేం వదినా, ఒక్కొక్కసారి తన తీరు నాకు నచ్చదు, అలాగే నా మాటలకి ఒక్కొక్కసారి తను బాధపడుతుంది. అప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఏదో అనుకుంటాం, ఒక పూటో అరపూటో ఇద్దరం మాట్లాడుకోము. ఆఫీస్కి వెళ్ళాక అత్తయ్య అన్నం తిన్నారా అంటూ తను, లేక నేనే ఈరోజు స్నాక్స్ ఏం చేయను అని మాట్లాడుకుంటాం. వదిన, నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోకండి. ప్రేమ చూపించడంలో కూతురు వేరు కోడలు వేరు అనే అంతరం చూపించడం మానుకోవాలి. కొడుకు మన వాడైనప్పుడు కోడలు మనది కదా. కూతురు తప్పు చేస్తే తల్లి క్షమించదా? అలాగే కూతురికి తల్లి పనులు నచ్చకపోయినా బయటపెట్టుకోలేదు కదా. అలా అనుకుంటే ఏ సమస్య రాదు. దూకుడు తగ్గించుకొని వాళ్ళు ఒక మెట్టు మన వైపు ఎక్కాలి. మనం ఆత్మాభిమానం కొంత సడలించి ఒక మెట్టు దిగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడే కుటుంబాలు నందనవనాలు అవుతాయి అన్నది వసుంధర. మౌనంగా అన్నీ విన్నది లలిత. బట్టలు సూట్ కేసులో సర్దుకుంటూ కొడుక్కు ఫోన్ చేసింది. కన్నా, నేను విజయవాడ వెళ్ళి అక్కడ అన్నీ సర్దుకొని 10 రోజుల్లో బెంగళూరు వస్తాను. అలాగే నీవు ఒకసారి వీలు చూసుకొని వస్తే విజయవాడలో ఇల్లు కూడా అమ్మకానికి పెడదాం. ఎలాగూ నేను మీ దగ్గరే ఉంటా కదా అన్నట్లు మాధవిని ఉద్యోగ ప్రయత్నం చేసుకోమను. పక్కనే ఉండి లలిత మాటలు విన్నది వసుంధర. ఆడపడుచులోని ఈ మార్పుకి ఆనందం కలిగింది ఆమెకు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: लागू होंगे। फीफा विश्व कप में आज स्पेन अमेरिका के अटलांटा स्टेडियम में ग्रुप एच के मैच में काबो वर्डे के खिलाफ खेलेगा। ये मैच भारतीय समय के अनुसार रात 9:30 बजे से खेला जाएगा। स्वीडन ने आज मेक्सिको के मॉन्टेरी स्टेडियम में खेले गए ग्रुप एफ के मैच में ट्यूनीशिया को 5-1 से करारी शिकस्त दी। स्वीडन ने दूसरे हाफ में शानदार प्रदर्शन करते हुए निर्णायक जीत हासिल की। मैटियस स्वानबर्ग ने 88वें मिनट में 5वां गोल दागा। इस जीत के साथ स्वीडन ने विश्व कप अभियान की शानदार शुरुआत की, जबकि ट्यूनीशिया को हाफ टाइम से पहले गोल करने के बावजूद करारी हार का सामना करना पड़ा। आंध्र प्रदेश के राज्यपाल एस अब्दुल नजीर ने तुर्की के अंताल्या में आयोजित 2026 तीरंदाजी विश्व कप में अपना पहला व्यक्तिगत स्वर्ण पदक जीतने पर तीरंदाज धीरज बोमा देवरा को बधाई दी है। राज्यपाल ने रिकर्व मिक्स्ड टीम इवेंट में दूसरा स्वर्ण पदक जीतने के लिए धीरज और उनकी टीम के साथियों की भी सराहना की और इस उपलब्धि को आंध्र प्रदेश और देश दोनों के लिए गर्व का क्षण बताया। मौसम विभाग ने कल तक उत्तर पूर्वी भारत के कुछ हिस्सों और पश्चिम बंगाल के हिमालय के तराई वाले क्षेत्र में मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। राजस्थान, पूर्वी उत्तर प्रदेश, ओडिशा और पश्चिमी मध्य प्रदेश में आज गरज के साथ आंधी आने की संभावना है। दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, हिमाचल प्रदेश और उत्तराखंड में दिन भर बिजली चमकने और तेज हवाओं तथा गरज के साथ बारिश का अनुमान है। छत्तीसगढ़, झारखंड, कोंकण, गोवा, मध्य प्रदेश, महाराष्ट्र, ओडिशा, राजस्थान, तमिलनाडु और पुदुचेरी में भी कल तक इसी तरह के मौसम की संभावना है। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी और ब्रातिस्लावा के प्रधानमंत्री रॉबर्ट फ्रिट्ज़ो के बीच बातचीत जारी। 52वां G7 शिखर सम्मेलन आज शाम फ्रांस के एवियन शहर में शुरू होगा। प्रधानमंत्री मोदी कल सम्मेलन में भाग लेंगे। भारत ने अमेरिका और ईरान के बीच शांति समझौते का स्वागत किया। प्रधानमंत्री मोदी ने कहा, इससे क्षेत्र में शांति और स्थिरता बहाल होगी। अमेरिका ईरान शांति समझौते के बीच वैश्विक कच्चे तेल की कीमतों में 4% से अधिक की गिरावट, सेंसेक्स में 1100 अंक से अधिक की बढ़त। वित्त मंत्री निर्मला सीतारामन ने अल नीनो की स्थिति के बावजूद देश में अनाज के पर्याप्त भंडार का आश्वासन दिया। ब्रिटेन ने 16 वर्ष से कम उम्र के बच्चों के लिए सोशल मीडिया पर प्रतिबंध लगाया। और फीफा विश्व कप में आज शाम स्पेन का मुकाबला काबो वर्डे से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी मराठी कार्यक्रम विंदा
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో,
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
3: నేను గుండేటి వెంకటరామ సార్, రాఘవాపురం.
2: వెంకటరామ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్. బాగున్నారు?
2: ఫైన్ ఫైన్. ఈ రోజు కొంచెం వాతావరణం కూడా చల్లబడినట్టుంది.
3: కొంచెం చల్లబడింది సార్.
2: మరి ఈ చల్లటి వాతావరణంలో మన మిత్రులకి ఎలాంటి సమాచారాన్ని మనం చెప్పొచ్చు?
3: ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ గడు వర్షాలు మొన్న ఇక్కడ ఏం జరిగిందంటే 2 వాగులు ఉన్నాయి మనకి. ఆ ఊరు చిన్న వాగు పెద్ద వాగు అంటారు. అట్లనే ఇట్లాంటి కొన్ని కొన్ని చోట్ల ఉన్ను ఉంటాయి కొన్ని ఊర్లల్లో. మొన్న వాగులు పెద్దగా వచ్చినాయి. ఆ వాగుతో పాటు పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చినాయి. ఈ చేపలు మరి ఆశకి షికారికి పోయే వాళ్ళు చేపలు పట్టపోయి జారి పడిపోవడం జరిగింది. కాకపోతే ఆయన మంచిగా సేవ్ అయింది తీశారు. కానీ కొన్ని కొన్ని చోట్ల ఈ చేపలు ఆశకు పోయి ఎట్లనే ఎక్కడన్నా ఏదైనా జరిగితే మళ్ళీ జరగకూడదని జరిగింది. చేపలు ఏమన్నా బయట 200 పెట్టుకుంటే కేజీ చేపలు వస్తున్నాయి చక్కగా. వాటి కోసం చేపలు ఆశకు పోయి ప్రాణాలు కోల్పోవద్దు. ఈ చేపల శికారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి సార్.
2: అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి అనుకోకుండా మరి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు చెరువుల్లో ఉన్న మత్తడులు ఏర్పడినప్పుడు ఈ చేపలు అనేవి అక్కడి నుంచి మనకి వాగుల్లోకి వస్తూ ఉంటాయి. వాటిని మరి ప్రజలు మీరు అన్నట్టుగా ఏదైనా ఫ్రీగా వస్తే తీసుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి మనకి మృగశ్రీ కార్తె ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా అది ప్రమాద భరితంగా లేదు అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కలెక్ట్ చేసుకుంటే మంచిది.
3: అవును సార్. మళ్ళీ

0: చేపాగా సరిపోయి చేప పట్టుకుపోయి అలబడిపోయిండు. పడిపోయి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఇరగాళ్ళు ఉండి మళ్ళీ వాళ్ళు దుస్తు తీయడం జరిగింది.
1: 200 రూపాయల చేప కోసం జీవితాన్ని మరి అక్కడ ఫలంగా పెట్టాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఏదైనా సరే మన వల్ల అవుతుంది అనుకున్నప్పుడే ప్రయత్నం చేయాలి, కానీ మన వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
0: ప్రయత్నం చేయకూడదు, ప్రాణమే తెచ్చుకోకూడదు.
1: ఓకే వెంకటరాములు గారు, మరి ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: చాలా బాగున్నాం. మంచినీళ్ళ జర్నీ గారు, మీ ఇంటి పేరు ఒక వెరైటీగా ఉంటుంది, మంచినీళ్ళ జర్నీ అనేసి.
1: మంచినీళ్ళు మా ఇంటి పేరు సార్, మంచినీళ్ళు మీరు ఉండలేరుగా.
0: మంచినీళ్ళు లేకుండా ఎవరు ఉండలేరమ్మా, ఎందుకంటే నీరు అనేది బాడీకి చాలా అవసరం, సృష్టికి అవసరం వాటర్ అనేది. వాటర్ అవసరం లేకపోతే ఇతర గ్రహాల మీద కూడా మనుషులు నివసించే వెసులుబాటు అనేది ఎప్పుడో కల్పించుకునేవాళ్ళు, కానీ అక్కడ వాటర్ లేదు అనే ఉద్దేశంతోనే భూమి మీద మాత్రమే మనుగడ సాధిస్తున్నాం.
1: అవును సార్, మరి అప్పట్లో ఎట్లా వచ్చిందో మాకు ఇంటి పేరు అలా వచ్చింది సార్.
0: బహుశా ఏదో మీ పూర్వీకులు ఆ కాలంలో ఎవరికో మంచినీళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అనుకుంటా, ఏదో ప్రధాన కూడలలో మీ ఇల్లు ఉండి అక్కడ దాని పోయే వాళ్ళు అక్కడ కాస్త ఆగి మంచినీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు ఏమో. మంచినీళ్ళ బావేనే ఉండుండాలి మీ ఇంట్లో. మంచినీళ్ళ జర్నీ మంచినీళ్ళ జర్నీ అయిపోయింది అట్లా. ఆ రోజుల్లో చేసే పనులు, మనం చేసే కుల వృత్తులు, అలాగే మనం చేసే సర్వీసులు బట్టే ఇంటి పేర్లు వచ్చేవి. చెప్పండి జర్నీ గారు, ఈ రోజు కార్యక్రమంలో మరి మన ముచ్చట ఏంటి?
1: ముచ్చట ఏంటంటే పత్తి గింజలు వేస్తున్నాం సార్, వర్షం వస్తే బాగు.
0: పత్తి గింజలు అప్పుడే వేస్తున్నారా?
1: వేస్తున్నా సార్, అంటే వేరే వాళ్ళకి వచ్చాను సార్.
0: కరెక్టే, అప్పుడే చేయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారా?
1: చెప్పడం అంటే ఇక ఇక్కడ మొలకసీర కార్త వచ్చిన కానీ ఆరిద్ర కార్త వరకు వేసి ఉంచుతారు సార్, వర్షం వచ్చే కార్తలని.
0: వర్షం కోసం చూడడమే, కొంచెం మనకి ఈసారి ఋతుపవనాలు వచ్చినా కూడా తగినంత వర్షాలు ఉండకపోవచ్చు అనేది మన వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది కదా.
1: అవును, వింటున్నాం కదా సార్, ఋతుపవనాలు అనేవి ఇక్కడ వ్యవసాయం చేసేలా ఫాలో చేయాలి సార్. ఈ మొలకసీర కార్త నుంచి ఆరిద్ర కార్త వరకు వేసేయాలి. ఈ కార్తలో కంపల్సరీ వర్షాలు పడతాయి అనేది ఇలా నమ్మకం సార్.
0: అంతే, ఖచ్చితంగా వర్షం పడుతుందనే నమ్మకంతోనే మీరు పత్తి గింజలు వేస్తున్నారు?
1: అవును సార్.
0: ఒక రోజు కూలి ఎంత ఇస్తారు జర్నీ గారు?
1: ఒక్క రోజు వచ్చి 300 సార్, అంటే ఉదయమే 7 వస్తాం సార్, 7 వచ్చి 1 వరకు వేస్తాం సార్.
0: తర్వాత
1: మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 2:30 నుంచి వచ్చి మళ్ళీ 6 వరకు వేస్తాం సార్, మళ్ళీ 300 ఈ గింజల సీజన్ వరకు.
0: అంటే 600 రోజుకి?
1: రోజుకి 600 సార్.
0: అవునా, చాలా బాగుంది, 600 సంపాదిస్తున్నారు.
1: ఈ సీజన్ ఈ నెల రోజులే సార్, తర్వాత 350 పొద్దున్నే ఉదయం 9 వెళ్ళి 5 వరకు ఉంటాం సార్.
0: ఒక ఎకరంలో పత్తి గింజలు నాటాలంటే ఎంత మంది అవసరం ఉంటుంది?
1: 3 సార్.
0: 3 ఖచ్చితంగా ఒక ఎకరంలో నాటేస్తారు ఒక రోజులో?
1: మరి గుత్తాలకి అయితే ఇంకెక్కువ పడతాయి సార్.
0: గుత్తా ఎంత ఇస్తారు ఎకరం?
1: ఎకరానికి 1000 సార్.
0: ఎకరానికి 1000?
1: 1000.
0: ఎంతమంది చేస్తారు?
1: 20 ఇంకా సార్, అంటే ఇన్ని ఎకరాలనే వేస్తాం సార్, ఇవాళ 7 ఇప్పుడు వచ్చాం వేయడానికి. ఇది వేసేసి ఇంకొక 7 ఉంది సార్ వేయడానికి, మళ్ళీ
0: అయిపోతుంది ఒక రోజులో?
1: ఒక రోజులో అయిపోతుంది సార్.
0: వావ్, చాలా ఫాస్ట్, యంత్రాల కంటే ఫాస్ట్ గా చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేయాలంటే చెయ్యి చెయ్యి కలిసి ఉండాలి.
1: అవును సార్, అందరికి చేయాలన్నోళ్ళే కదా, అందరు చేస్తారు.
0: చేస్తారు, కానీ కొంతమంది ఏమో చాలా ఫాస్ట్ గా చేస్తారు, కొంతమంది ఏమో అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ కొంచెం నిదానంగా చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా అయితేనేమి, ఆరోగ్య రీత్యా అయితేనేమి. జెన్నీ గారు చాలా చక్కగా మరి ఈ రోజు పత్తి గింజలు నాటుతున్నారు, అక్కడ నుంచి ఆకాశవాణికి ఫోన్ చేశారు, మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మీరు కాల్ చేశారు, మీ పేరు ఎక్కడ నుంచి?
1: సింగపాలెం సార్, సుజాతనగర్ మండలం, మంచినేల్లు జెన్నీ సార్.
0: జెన్నీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం. మీరు బాగున్నారా సార్?
0: ఫైన్ అమ్మా.

0: హలో,
1: హలో సార్. నమస్తే, నాగేశ్వరరావు ఎన్నికంటి.
0: ఎన్నికంటి నాగేశ్వరరావు గారికి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఉంది.
1: థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదాలు.
0: నాగేశ్వరరావు గారు ఈరోజు మరి శ్రోతలంతా ఎదురు చూస్తున్నారు, నాగేశ్వరరావు గారి మనసులో ఎలాంటి విషయం ఉంది అనేసి.
1: విషయం ఉంది సార్, అంత చిక్కని విషయం అందరికి. అయితే నేను చెప్తాను, కానీ ఈ చెప్పే విషయంలో ప్రతి దినము ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అందులో మన శ్రోతలంతా చెప్పేది కూడా వాస్తవంగా జరిగిన విషయాలు అనుకోండి, పేపర్ న్యూసే కానివ్వండి, టీవీ న్యూసే కానివ్వండి, తెలిసిన న్యూస్ న్యూస్ ఏదైనా కానివ్వండి, కొంచెం విషాదకరంగా చెప్తున్నారు, కొంత సంతోషదాయకంగా కూడా చెప్తున్నారు. సంతోషం నా యొక్క సందేశం, మీరు 3 వారాల నుంచి అడుగుతున్నాను, వాటికి అన్నిటి నా సందేశానికి నివృత్తి చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అలాగే నా మనసులో ఇంకొక సందేశం ఒక్కటి ఉన్నది, చాలా కాలం నుంచి, ఇప్పుడు కాదు అంటే నా జ్ఞాపక శక్తి దీని దగ్గర నుంచి ఉన్నది. ఆ సందేశాన్ని కూడా చెప్పాలి. మీరు
0: చెప్పండి.
1: అంటే మనకు కనిపించే ఈ భూప్రపంచంలో సప్త సముద్రాలు, నదులు, చెలయేరులు, జలపాతాలు ఎన్నెన్నో ఉన్నాయనుకోండి. మరి ఈ ప్రకృతిలో కొండలు, కోనలు చూస్తుంటాము, మనకు కనిపించేవి చాలా ఉంటాయి. మనకు కనిపించే గ్రహ

0: ప్రపంచంలో నిత్యం కనిపించే గ్రహాలలో భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఈ నాలుగే కదా. అయితే ఒకటి సార్, ఈ గ్రహాలు అన్ని అలా ఉంచేస్తే ఈ పర్యావరణంలో కూడా చాలా మనకి ప్రకృతి పర్యావరణంలో భూమి నుంచి వచ్చే ప్రకృతి పర్యావరణంలో చెట్లు నదులైతే ఎలా మనం చాలా కోకొల్లలు చూస్తూనే ఉంటాం. అయితే నా సందేశం ఏంటంటే ఈ పర్వతాలు, కొండలు, ఈ సముదాయం, కొండల సముదాయం ఈ ప్రకృతి అంటే భూమిలో ఎలా వచ్చాయి ఎట్లా అనేది అందుపట్టని రహస్యంలోనే అనుకుంటున్నాను. నాకైతే ఆ సందేహం తెరలేదు. ఏమన్నా మీకు ఏమన్నా మీ అవగాహనలో ఏమైనా తెలిస్తే అందరికీ చెప్పండి, సంతోషం.
1: భూమి అనేది ఒక గ్రహం, ఇది చాలా కొన్ని వేల మైళ్ళ విస్తరించి ఉంది. మీరు ఒక చిన్న పని చేయండి, ఒక చిన్న మట్టి ముద్ద తీసుకోండి, దాన్ని ఒక బాల్ లాగా చేయండి. బాల్ లాగా చేసి ఆ మట్టి ముద్ద మీరు రౌండ్ గా ఉంది అనుకుంటారు, కానీ మీరు ఒక భూతద్దం పెట్టి చూస్తే ఆ మట్టి ముద్దలో ఎత్తు పల్లాలు, దాంట్లో చీరికలు అన్ని కనపడతాయి మీకు. సూక్ష్మదర్శిని కావాలి. ఇప్పుడు భూమి అనేది చాలా పెద్ద విశాలమైనటువంటి గ్రహం కదా, దీంట్లో మనం ఒక కొండను ఎక్కుతున్నాం అని అంటే ఆ మట్టి ముద్దలో చాలా చిన్న రేణువు అన్నట్టు. అది ఏమో పైకి ఉంటుంది ఒక రేణువు, ఒక రేణువు కిందికి ఉంటుంది, ఒక అక్కడక్కడ మీకు కరెక్ట్ గా మీకు గ్లోబ్ లాగా రాకుండా అక్కడక్కడ మీకు లొందల్లాగా ఏర్పడతాయి. అట్లాంటివి ఏర్పడే వాటికాడ మనకి సముద్రాలు కానీ లేకపోతే నదులు కానీ లేకపోతే ఇట్లా మనకి సృష్టి ధర్మంగా వచ్చేసాయి. ఒక రేణువులో చూసానంటే కొన్ని మన భూమి యొక్క విషయంగా చూస్తే ఒక్క రేణువు, మట్టి రేణువు కొన్ని వందల వైశాల్యం గల భూమిగా మనం భావించుకోవాలి ఆ గ్లోబును చూసి. ఆ విధంగా ఏర్పడుతుంది. ఏదో మనం ఇట్లా కొండెక్కాం కదా, మనం జారి కింద పడిపోతామంటే ఇక్కడ జారిపోము, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఉంటుంది భూమి ఏర్పడ్డప్పుడు ఈ ఎత్తు పల్లాలే మనకి కొండలు, పల్లాలంతా లోతట్టు ప్రాంతాలు.
0: ఒక భాగం అంటే భూమితో పాటు అవి కూడా ఏర్పడ్డాయి, అంటే ఆ గ్రహంతో పాటు ఇవి కూడా ఏర్పడ్డాయి అనేది మీ సందేశం.
1: అంతే అంతే అంతే.
0: చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎన్నో శ్రోతలకు కూడా చెప్తున్నాను, కొంతమంది తెలుసుకుంటూ తెలవకుండా ఈ కొండలు ఎట్లా ఏర్పడి ఈ గుట్ట ఎట్లా గుర్తిందిరా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా.
1: భూమిలో ఉన్నటువంటి ఒత్తిళ్లు, భూమిలో ఉన్న పొరలు ఒత్తిడి చేసినప్పుడు పైకి వస్తుంది భూభాగం, దాని వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ. ఓకే అండి, మరి మీకోసం ఆకాశవాణి ఒక మంచి పాట వినిపిస్తుంది, వినండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కాలర్ ఎవరో చూద్దాం. హలో మిత్రమా.
1: సార్ నమస్తే అండి.
0: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: ప్రశాంత్ నగర్, లక్ష్మీదేవిపల్లి అండి.
0: లక్ష్మీదేవిపల్లి, ప్రశాంత్ నగర్. పద్మ గారు, మీరు ఏం చేస్తుంటారు?
1: నేను అంగన్వాడీ టీచర్ గా చేస్తుంటా అండి.
0: ఓ, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా.
1: అవునండి, బిఏలు అని, గ్రామ సభలు అని.
0: అవును, మీటింగ్లు జరుగుతున్నాయి కదా?
1: జరుగుతున్నాయి సార్.
0: ఓకే, మీ పరిధిలోకి ఏమేం కార్యక్రమాలు ఇచ్చారు ఈ సంవత్సరం?
1: మాకు ఇప్పుడు సర్వే ఒకటి ఉంటుందండి, మనకు బిఏలు అది సర్వే ఒకటి ఉంది. మొత్తానికి ఇప్పుడు పిల్లల్ని చేర్చుకునేది, తర్వాత సీజన్ వచ్చే వ్యాధి గురించి తల్లులకి పిల్లలకి ఊర్లో అందరికి అవగాహన కల్పించడం.
0: మీ దగ్గర ఎంత మంది పిల్లలు మరి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అవుతున్నారు అంగన్వాడీలో?
1: కొత్తగా 5 జాయిన్ అవుతున్నారు సార్. 20 మెంబర్స్ ఉంటారు. నాకు, నేను చేసేది హమాల్ కాలనీ.
0: 20 మెంబర్స్ ఉంటారా? చాలా మంది ఉన్నారు. అయితే ఎంత మంది ఉంటారు మీరు?
1: టీచర్ ఒకరు, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం ఆయా ఒకరు ఉంటారు.
0: ఆయా ఒకరు ఉంటారు.
1: కొత్తగా బ్రేక్ఫాస్ట్ వస్తుందని వార్తలు అండి, ఇంకా జియో రాలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటది, ఎగ్ ఉంటది, గర్భిణీలకు పాలు ఉంటాయి.
0: కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నారు, కానీ ఎవరైనా కాస్త సిక్ అయి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందేమో అనేది ఆలోచన. ఎవరైనా కాస్త అనారోగ్య పరిస్థితి ఉండి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు లేక ఉన్న వారికి, వాళ్ళకు కూడా మనం ఫీడింగ్ ఇస్తే మంచిదేమో అనేసి ఆలోచన.
1: బాగుంటదండి, దగ్గరలో నాకు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తారు పెట్టమని. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని చూడకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కొంచెం అన్నం పెట్టమా అది అట్లా అడిగే వాళ్ళు కూడా ఉంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. తప్పకుండా ఇక మన సొంతగా చేయాల్సినవి చేస్తాం, కానీ ప్రభుత్వం కూడా దృష్టి తిరిగిపోయి వాళ్ళకి మీరు అన్నట్టు చేస్తే చాలా మంచిగా ఉంటారు అసలు. ఆలోచన బాగుంది సార్ అది.
0: పద్మ గారు, మరి మీ యొక్క ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?
1: చాలా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఫ్రీగా ఉన్నా. ఇప్పుడు మా పాప ఒకటే ఈఎస్ఐలో ఉంటది. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళు పుట్టినాక వాళ్ళకి ఇమ్యునైజేషన్ చూస్తూ, వాళ్ళు పెరిగి వాళ్ళు సరిగ్గా పెరుగుతున్నారా లేదా చూసి, మళ్ళీ తర్వాత వాళ్ళకి మాటలు నేర్పించి, అడుగులు నేర్పించి, స్కూల్కి వెళ్ళేదాకా మాదే కదా బాధ్యత. నాకైతే ఎంతో మహత్తరమైన కార్యక్రమంగా భావిస్తూ శేషకాల జీవితాన్ని ఇలా గడపాలని ఆశిస్తున్నాను.
0: మరి మీ చేతిలో ఇలా అంగన్వాడీలో చిన్నపిల్లలు ఎవరైతే బుడిబుడి నడకలు నేర్చుకుని వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్లారో, వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయాక మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు అక్కడ చూసినప్పుడు?
1: అసలు చాలా అండి. నేను మొన్న ఒకసారి ఆటో ఎక్కాను స్కూల్ దగ్గర నుంచి, ఎక్కితే అబ్బాయి నేను ఎక్కడ ఉంటే ఊరికొచ్చాడు, గబాగా బాగా చేసిన ముందుకు వచ్చి మేడం ఎక్కడ అని

0: దగ్గర నా ఎక్కడి నుంచి వచ్చా అంటే, వామ్మ నిన్ను ఎట్లా పట్టుకుపోతా మేడం, మీరు మామేయడం కదా, నా చిన్నప్పుడు అన్ని మీరు అక్కలు నేర్పించిన మీరేగా మేడం, మీరు మామేయడం అనేసి అంటుండ్రు. అబ్బాయి ఇంటున్న నన్ను అసలు మర్చిపోలేదని చాలా షాక్ అయ్యాడు.
1: మీరు ఇచ్చిన పౌష్టిక ఆహారమే అంగన్వాడీలో.
0: అవును సార్, నాకు ఇప్పుడు 30 ఇయర్స్ సర్వీస్ ఉంది. పోలీసులు అయ్యారు, డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారు.
1: ఏదైనా 30 ఇయర్స్ సర్వీస్ అంటే చాలా మంది పిల్లలకి మీరు ఫీడింగ్ ఇచ్చి ఉంటారు చిన్నప్పుడు. ఓకే పద్మ గారు, మరి చాలా చక్కగా అంగన్వాడి ద్వారా సర్వీస్ చేస్తూ మీ చేసే జీవితాన్ని ఇలా గడపాలనే కోరికతో మీరున్నందుకు ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఇంకా సమాజం బాగుపడుతుందని ఆకాశవాణి కోరుకుంటుంది. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్కారం అండి. శంకర్రావు గారు, నేను నిన్న అప్పారావు సుబ్బాయిగూడెం అండి.
0: పుట్టుబట్టా మాపారావు గారు, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఈరోజు కార్యక్రమానికి కాల్ చేశారు, మరి శ్రోతలతో మనం ఎలాంటి ముచ్చట పంచుకుంటాం?
1: ఇవాళ ఎలాంటి ముచ్చటే ఉంది, కొత్తగూడెం కేంద్రం గురించి మాట్లాడటమే నాకు ఒక పండగ. కొత్తగూడెం కార్యక్రమాలు ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటున్నాయి. కొత్తగూడెం కేంద్రం ఎప్పుడు కొత్త మార్పులతోనే సంచరించుకుంటుంది. కొత్తగూడెం కేంద్రం ఎప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతోనే రూపుదిద్దుకుంటుంది.
0: మా కార్యక్రమాలన్నీ నచ్చినాయి, మీకు ధన్యవాదాలు. కానీ ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటం. మన శ్రోతలకు ఇన్ఫర్మేషన్ ఏమిస్తారు అప్పారావు గారు? అని
1: సమాజానికి ఏముందండి, ఈ రోజు ఏదైనా కూడా మనం ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మనం మాట్లాడాలి. సమాజంలో ఏదైనా కూడా ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఒక తెలిసిన విషయం అది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి కూడా మనం చెప్పాలి. మనం ఏదైనా కూడా మంచిగా మన నడత అనేది మంచిగా నేర్చుకోవాలని నా ఆకాంక్ష.
0: అంటే మంచి విషయాలు అనేది మనం ఎలా దాన్ని గుర్తించాలి, అది మంచి విషయమా చెడ్డ విషయం?
1: అవతల చెప్పే విషయాన్ని బట్టే మనం బేస్ చేసుకోవాలండి. అప్పుడు చెబుతుంటేనే మనం ఇక్కడ క్రాస్ చేసుకోవచ్చు, ఇతను మనతో మాట్లాడేది మంచి విషయమే. విషయాన్ని 10 మందికి షేర్ చేయాలనేది చెప్పాలండి.
0: కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అవి వికటిస్తూ ఉంటాయి కదా.
1: అవును, ఒక విషయం ఏదైనా చెడు విషయాలు తెలుస్తుంటే మంచి విషయాలు తెలుస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మంచి విషయాలు అనేవి అందరికీ కూడా మనం విషయాలు షేర్ చేసుకోవాలని నా ఆకాంక్ష.
0: అందరికీ అంటే ఇప్పుడు మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా మనతో ఉన్న వాళ్ళతోనే మనం ప్రతి విషయాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో మనం విషయాలన్నీ షేర్ చేసుకున్నా కూడా కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి.
1: మనకు తెలిసిన విషయం అనేది అందరికి చెప్పాలనేది నా అభిలాష.
0: ఏది తెలిసిన విషయమైనా కూడా అది నలుగురికి ఉపయోగపడే విషయమే ఉండాలి. కానీ
1: ఉపయోగపడేది అయితేనే,
0: పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి లేకపోతే మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాత్రం కాదు,
1: సమాజానికి ఉపయోగపడే విషయాలు. ఫ్యామిలీ గొడవల్లో అసలు షేర్ చేసుకునే చేసుకోకూడదు.
0: అవును,
1: ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత దగ్గర స్నేహితులైనా సరే.
0: అవును, ప్రస్తావనకు తీసుకురాకపోవడమే మంచిది.
1: మనం ఎంత స్నేహంగా ఉన్నా స్నేహం ఏంటంటే మామూలుగా జనరల్ విషయాలు మాట్లాడుకోవటానికే స్నేహం. ఫ్యామిలీలో అనేది ఎంత ఇది కూడా చొరవ చేసుకోకూడదు.
0: కాబట్టి విషయాన్ని వెంటనే 10 మందికి చెప్పకుండా దాన్ని మనం కొంత సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంతో మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నా అనేది సమయం నిర్ధారిస్తుంది. ఆటోమేటిక్ గా మన మనస్సాక్షి దానికి పరిపరి విధాలుగా ఒక జస్టిఫికేషన్ కూడా ఇస్తుంది. ఓకే అప్పారావు గారు, ఆకాశవాణితో చాలాసేపు మరి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడారు మీరు. మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్. ఏం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్ రాష్ట్రపతిలో డ్రామా వరం సార్.
0: చెప్పండి, ఈరోజు ముచ్చటే.
1: ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని ఆవిష్కరించిన కళామాతల్లి ముద్దుబిడ్డ భారతిరాజు గారు ఇంకా లేరు అనే నిజాన్ని దేశ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మహాదర్శకునికి నివాళులు అర్పిస్తున్నాము.
0: తెలుసు ఇది అందరికి, ఎందుకంటే 2 రోజులు అయిపోయింది కాబట్టి అందరికి తెలుసు ఆ విషయం. శ్రోతలకు ఏ విషయం తెలియజేస్తున్నారు?
1: ఆయన చిత్రాలు కొన్నైనా కూడా ఆనిముచ్చారు సార్. సందేశాత్మకంగా ఒక ప్రేమ కావ్యాన్ని ఒక దృశ్య కావ్యంగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయే విధంగా, హత్తుకునే విధంగా నిర్మించిన ఘనత భారతిరాజు గారిదే. సీతకుకచిలుక సినిమాలో కార్తీక్ అరుణ ఉన్నప్పుడు చివరిలో చెప్తాడు సార్, ప్రేమకు కులం గాని మతం గాని ఏమి ఉండదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు దానికి అంతం లేదు, ప్రపంచం ఉన్నంత వరకు విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది ప్రేమస్వరం అని చెప్పే డైలాగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి సార్. అంతేకాకుండా చిరంజీవితో ఒక సినిమా తీశారు సార్, ఏది ఆరాధన అని. అందులో సుహాసిని టీచర్, ఆయన స్టూడెంట్ అన్నట్టు. ఒక అపురూపమైన కానుక అందించాలనుకుని సముద్రంలోకి వెళ్ళి ఒక శంఖం తీసుకొస్తారు సార్. అందరికీ మామూలు శంఖమే అది, కానీ అది చూసిన తర్వాత మామూలుగానే ఉంది కదా, ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఇది చెవి దగ్గర పెట్టుకుని వినండి అని అంటే, చెవి దగ్గర పెట్టుకుంటే సప్త స్వరాలు, తర్వాత ఒక మహాసముద్రం కదులుతున్న అలజడి, అలల తాకిడి, ఆ శబ్దం వినిపిస్తుండడు. కృష్ణుని చేతిలో ఉండే పంచజన్యం సార్, ఈ విధంగా వినిపిస్తుంది అని చెప్పి ఒక అద్భుతమైన దృశ్య వర్ణన సార్ అది. అది ఎవరి ఊహకు కూడా అందని అంత విధంగా ఉంటుంది. అంత ప్రేమ కనుక వాళ్ళ టీచర్ కి ఇవ్వడం ఆ సినిమాలో చూపిస్తారు సార్.
0: సహజంగా ఇప్పుడు మనమైనా సరే ఆ శంఖాన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది,
1: ఒక విస్తూ ఉంటుందంట.
0: ఓకే అండి, రమేష్ గారు చాలా చక్కగా ఆకాశవాణిలో భారతీరాజా కోసం చెప్పారు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే బాబురావు గారు, ఎలా ఉన్నారు?
1: మా ముచ్చట్లు మీ పాటలు ఈరోజు.
0: మీ ముచ్చట్లు మా పాటలు, కరెక్టే. ఈ కార్యక్రమం యొక్క పేరు కరెక్ట్ గా చెప్పండి మీరు.
1: ముచ్చట్లు అని పాటలు
0: కాదు కాదు, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: మీరు అడ్వకేట్ కాబోతున్నారు, మా కార్యక్రమం యొక్క పేరును కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు, ఎలాగండి బాబురావు గారు? అంతే అంటారా? ఓకే, మరి ఆ కాల్ జారినప్పుడు నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. ఓకే బాబురావు గారు, ఈరోజు ముచ్చట ఏంటి?
1: ముచ్చట ఏంటంటే విద్యుత్ కోసం సార్.
0: చెప్పండి.
1: కరెంట్ గురించి వినియోగదారులకు సూచనలు. కరెంటు పోయినప్పుడు ఏసీలు ఫ్రిడ్జ్లు మొదలైన వెంటనే ఆఫ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మరి కరెంట్ వచ్చినప్పుడు ఎక్కువ వోల్టేజ్ అవకాశం ఉంటాయి, అవి కాలిపోయటానికి అవకాశం ఉంటుంది సార్. ఇంట్లో మనము ఎక్కువ శాతం మంది తెలుసో తెలియకనో దండాల కోసము జిఐ వైర్లు కడతారు సార్. అట్లా కట్టకూడదు సార్ జిఐ వైరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సప్లై వైర్ దగ్గరలో ఉన్నట్టయితే, అటు ఇన్సులేషన్ పోయినట్టయితే వాటికి ఆ జిఐ వైర్ కు సప్లై ప్రవహించడం మూలంగా కరెంట్ షాక్ తగలవచ్చు, విపరీతంగా ఉంటే మనుషులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సార్. కాబట్టి దయచేసి ఇంట్లో ఎప్పుడు కానీ దండాలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు జిఐ వైర్లు మాత్రం వాడదు. బజార్ లో ప్లాస్టిక్ వైర్లు అమ్ముతారు, వాడడం మంచిది సార్. వర్షం పడ్డప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే

0: చాలా మంది చెట్ల మీద కానీ పరిగెత్తా ఉంటారు సార్, చెట్టు కిందకి పోకూడదు అంటే చెట్లకు పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటది సార్.
1: అవును,
0: దయచేసి చెట్ల కింద ఉండకూడదు. నెక్స్ట్ వీళ్ళు పోతున్న జాగాలో కరెంటు వైర్లు తెగి పడిపోయినా లేక ఇంటికాడ ఉన్నప్పుడు సర్వీస్ వైర్ తెగిపోయినా వాటిని మనం ముట్టుకోకూడదు. ఎవరన్నా నిపుణులకు తెలియపరచాలి, ఎలక్ట్రికల్ లైన్ మెన్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి దాన్ని సర్వీస్ మీద అక్కడ పవర్ ఆఫ్ చేసుకుని రావడము దాన్ని సరి చేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడేటప్పుడు మాత్రము రేడియోలు గానీ టీవీలు గానీ ఇలాంటి ఆన్ చేయకూడదు సార్. ప్రతి ఇంటికి కూడా ఎర్తింగ్ కంపల్సరీ ఉండాలి సార్. ఎర్తింగ్ ఉండడం చాలా ముఖ్యం సార్. ఎర్తింగ్ లేకపోతే చాలా డేంజర్ సార్. ఎర్తింగ్ ఉండాలి సార్,
1: ఖచ్చితంగా చేసుకోవాల్సిందే.
0: అవును సార్. అయితే ఎర్తింగ్ టెస్టింగ్ చేసే విధానం కూడా చెప్తాను. అందరికి అందుబాటులో మీటర్లు గిటర్లు వగైరా దొరకాయి కాబట్టి మీరు టెస్ట్ ల్యాంప్ తో టెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫేస్ న్యూట్రల్ పెడితే బల్బు బ్రైట్ కలుగుతుంది, అదే ఎర్తింగ్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ఫేస్ కు ఎర్త్ పెట్టినట్టయితే డిమ్ కలుగుతుంది. ఈ రోజు ఈ ముచ్చట్లు ఉన్నాయి సార్.
1: ఓకే, చాలా చక్కగా. మరి వస్తుంది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా మహిళలు ఎన్నిచేతనంటే వీరు ఇంటి పనులు చేసుకుంటూ ఆ తడి చేతులతోనే స్విచ్లు వేయడం, రైస్ కుక్కర్లు పట్టుకోవడం, ఈ మధ్య రైస్ కుక్కర్లు వాడుతున్న రైస్ కుక్కర్లు పట్టుకోవడం, అలాగే ప్రతిదీ ముట్టుకుంటుంటారు. ఎర్త్ అయినప్పుడు వాళ్ళకి జల్జల్మని ఒక రకమైనటువంటి షాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు పనులు చేసుకుంటే మరి ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే వారం అవుతాం. ఏదైనా అదనంగా మన ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, కరెంటుకు సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు, లేదంటే కరెంటు సంబంధించి ఏదైనా మనకి ప్రాబ్లం కలిగినప్పుడు 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1912 అనే టోల్ ఫ్రీ నెంబరు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మనం కాల్ చేసినట్లయితే వెంటనే మనకి సహాయం అందుతుంది. దయచేసి కరెంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు 1912కి కాల్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నెంబరు. మీకున్న సమస్యను చెప్తే వాళ్ళు వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తారు. ఏదేమైనా బాబురావు గారు మరి సమయానుకూలంగా మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.

మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి అండ్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే ప్రసన్న పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించిన సూర్యవంశం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల, సంగీతం అందించిన వారు ఎస్ఏ రాజ్కుమార్, తమ గాత్రాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్ తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించిన సూర్యవంశం చిత్రంలోని పాటలు.

శ్రోతలు, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన సూర్యవంశం చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాత్రాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్ తదితరులు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు, ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం హరిహరన్ హరిని పాడిన పాట. సాహిత్యం అందించారు భువనచంద్ర, సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

0: ఓకే గారు.
1: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి సంక్రాంతికి వస్తున్న చిత్రం నుండి ఈ పాట.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు యమదొంగ ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి. గానం చేసిన వారు కీరవాణి, సునీత.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
2: మీరు వింటున్న పాట దళపతి చిత్రం కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రయుతలు వింటున్నారు. ఇప్పుడు ఈ పాట వినండి. చిత్రం డబ్బు డబ్బు డబ్బు.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్న ఈ పాట కలెక్టర్ గారు చిత్రం కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం.

0: అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: ఆకాశవాణి కుతోడిం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసి ఏక వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా

0: जरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: జానపద గేయాలు వింటున్నారు ఇప్పుడు.
3: దొరగారి జీతగాడ దొర

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి. గంగమ్మ గంగ.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: మోడల్.

0: మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు.
1: అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై వారి నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్టం చొరవ తీసుకుందని వివరించారు. సుమారు 30,000 కోట్ల రూపాయలకు మెట్రో ఫేజ్ 1ను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుందని, ఈ మేరకు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల మెట్రో సంస్థ నష్టాల తాకిడికి గురైందని, ఐఆర్ఎఫ్సీ సంస్థ ద్వారా 13,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి కృషి చేశామని పేర్కొన్నారు. దీనిపై సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి బదిలీ కావలసిన నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు చేస్తే ఇన్వాయిస్ ఇచ్చేసి.
1: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమాపేశంలో రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 50% ఖర్చు భరించడానికి సిద్దంగా ఉందన్నారు. కాగా రాష్ట ప్రభుత్వం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన సమాపేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఈ సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళనను మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం సరికాదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని

0: చేశారు. గతంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, వేలాది మంది పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లు నమోదవుతున్నారని ఆరోపించారు. అర్హులైన భారత పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు.
1: హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, దొంగ ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. హైదరాబాద్ ఓటర్ లిస్టు లో, తెలంగాణ ఓటర్ లిస్టు లో బంగ్లాదేశీల వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు. హైదరాబాద్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓట్లు ఓటర్ లిస్టు పేర్లు పెట్టమంటారా?
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్.

0: hydrabad.co.hvd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమాపేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి ఈ ప్రత్యేక రకాలకు అమెరికా, ఆస్టేలియా, యూరప్ దేశాలలో అధిక డిమాండ్ ఉందని, వీటి ద్వారా రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ప్రతి పిల్లాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పేదరికం, కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి వారిని గుర్తించి మళ్లీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోటీలో ఆశ గెలిచిందన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించారని, ఇంకా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నామన్నారు. తెలంగాణను సోనియమ్మ ఇస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అనుచితంగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వల్లే పెద్ద హీరో అయిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి అభివృద్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా ఒక కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల విదేశాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని తెలిపారు. రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట అధ్యకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మోడ్గులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ, సంప్రదాయ నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా ఎకరానికి అధిక దిగుబడి లభిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ.

ప్రసార వివరాలు 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం కొత్తగూడెం కేంద్రం నుంచి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 తిరిగి రాత్రి 8:35 చిత్రగీతాలు వింటారు. 6:45 సామూహిక గీతం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం, పాడి పరిశ్రమ స్థాపనకు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా భూసారం ఎరువులకు గల సంబంధం ఈ అంశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 15వ భాగం వెలువడుతుంది. ఇక 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9:00 News@9 ఢిల్లీ నుంచి వెలువడతాయి. ఇక స్పాట్ లైట్ 9:15 వింటారు ఢిల్లీ నుంచి. 9:30 మధురిమ సినీ మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కీచక వధ చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం వెలువడుతుంది. సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి. రైతు సమాచారంలో 6:30 కూరగాయల సాగులో నులి పురుగుల నివారణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:15 అల్లుడొచ్చాడు నాటికి వింటారు. అనంతరం నిత్య జీవితంలో యోగా ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చెర్ల కమలారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఉద్యోగవాణి 8:30 విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 మీమార్తో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. ఇక 10:00 యువత భవిత ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 11:00 అనంతరం మధ్యాహ్నం 12:40 ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. వంట ఇల్లే వైద్యశాల ఈ అంశం గురించి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పించేవారు శ్రీమతి బి శృతి. రేపు సాయంత్రం 5:30 జానపద గేయాలు. రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఇందులో భవిష్యత్తును నిర్ధారించే ఇంజనీరింగ్ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల సంరక్షణలో రైతుల పాత్ర శాస్త్రవేత్త ఈ అంశం గురించి పరిచయం వింటారు. ఇక అనంతరం 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ వి బాబురావు గారితో వివరణ, ఇంకా హైడ్రోఫోనిక్ వివరాలు ప్రసంగం.

అంటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రించి రిలే. ఇక రేపు రాత్రి 8 గంటలకు 12 వసంతరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 16వ భాగం ప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వెలువడుతుంది. అనంతరం 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు హరికథ గానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు. ముందుగా దేవీపుత్రుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట. సంగీతం మణిశర్మ, గీత రచన జొన్నవిత్తుల.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్న ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, చిత్రం ప్రేమించు పెళ్ళాడు.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు. ఈ పప్పుధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మనకు మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు. ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు, యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి అనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు. ఇక TDRG 4 అంటే హనుమ రకం, PRG 176 ఉజ్వల, ICPH 2740, ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1వ రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2వ రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జూలై నెలలో విత్తుకుంటారు. జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్లు ఎక్కువవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB 22, భీమ్ LNB 18, తర్వాత JS 93 05. ఇక పెసర పంటకు అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసర మినువులకు అనుకూలమైన సమయము వానాకాలము జూన్ 15 నుండి జూలై 15 వరకు, యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలము. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది వరంగల్ 26 రకం. తర్వాత మినుము రకాల్లో MBG 207 మధిర మినుము అంటారు, PU 31, LBG 787, ఇది తులసి అంటారు, TBG 104, ఇంకా GBG 1, ఇవన్నీ రకాలు మినుముకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తున్నారు.

శాస్త్రవేత్తలు. ఇక వరి మాగాణులకు అనువైన మినుము రకాలు ఎల్బిజి 645, ఎల్బిజి 648, ఎల్బిజి 708, ఇంకా ఎల్బిజి 752. తర్వాత శనగ పంటకి అనుకూలమైన సమయము, అనుకూలమైన రకాలు ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. అనుకూల సమయం అయితే అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. తర్వాత దేశవాళీ రకాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. జేజీ 11, జేఏకేఐ 9218, క్రాంతి ICCV 37, జేజీ 130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47, జేజీ 14. ఇక కాబూలీ రకాల వివరాలకు వస్తే కేఏకే 2, పూలేజీ 95311, తర్వాత శ్వేత ICCV 2వ రకం. ఇక బొబ్బర్లు అలసంద విషయానికి వస్తే వీటికి అనువైన పంట సమయం, అలసందలు వర్షాధారంగా, వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జులైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు. వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే JC 3, V240, C152, CO4 ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు, వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానాకాలము, యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృతులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృతులు కలిగి వరి, గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MJG 295, ఇది పంటకాలం 65 నుండి 70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు, మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన గుత్తులుగా కాస్తాయి. గింజ మధ్యస్థలావుగా సాదాగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MJG 347, ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం. పంటకాలం వచ్చేసి 65 రోజులు. దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి. ఆకుమచ్చ తెగులును, పల్లాకు తెగులును, తామర పురుగులను, బిట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MJG 348, దీని పంటకాలం 70 రోజులు. దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం. పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WGG 37 రకము పంటకాలం వచ్చేసి 60 నుండి 65 రోజులు. దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తర్వాత TM 962, పంటకాలం 60-65 రోజులు. దిగుబడి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి. అధిక తేమను, బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను జూన్ 15

0: నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైర్లలో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకొని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక చిత్రగీతం విందాము.

0: కంభంపాటి లక్ష్మీ ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्री के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిర్మలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్

ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు విందాం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది

0: మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్దిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయలు ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పాడి పరిశ్రమ స్థాపనకు తెలుసుకోదగిన విషయాల గురించి వింటారు.
0: పాడి పరిశ్రమ స్థాపించాలంటే ముందుగా అనేక విషయాలు మనకు తెలిసుండాలి. పాడి పరిశ్రమ స్థాపనకు మొట్టమొదటి పాడి పరిశ్రమ నడిపించేందుకు కావలసిన ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంపై శిక్షణ పొందటం ద్వారా పాడి

మనకు తెలిసుండాలి. పాడి పరిశ్రమ స్థాపనకు మొట్టమొదటి పాడి పరిశ్రమ నడిపించేందుకు కావలసిన ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంపై శిక్షణ పొందటం ద్వారా పాడి పరిశ్రమ యజమానికి కావలసిన లక్షణాలు, పెట్టుబడి, స్థల నిర్ణయం, పచ్చగడ్డి అభివృద్ధి, గృహ వసతి, పనివారిని గుర్తించటం, పశువులను గుర్తించటం, ధానాలు, ఆరోగ్యం, పునరుత్పత్తి, దూడల పెంపకం, మార్కెటింగ్, ఆధునిక యాజమాన్యం గురించి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుని గనక పాడి పరిశ్రమను స్థాపించినట్టయితే మనకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్లాస్ రూమ్లలో శిక్షణ కన్నా డైరీ ఫారాల్లో శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఆధునిక యాజమాన్య పద్ధతులతో నడుస్తున్న, మంచి అభివృద్ది సాధించుచున్న పాడి పరిశ్రమకు వెళ్లి పాడి పరిశ్రమలో ఎదురయ్యే సమస్యల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, లాభ నష్టాల గురించి పరిశ్రమ యజమానితో చర్చించి యాజమాన్య పద్ధతులపై కనీస అవగాహనకు కావలసిన ప్రాక్టికల్ శిక్షణ, పశు పోషణలో మెలుగువలు తెలుసుకుని ఉండాలి. దీని ద్వారా పశు పోషణపై శ్రద్ద, ఆసక్తి, నిర్వహణపై నమ్మకం పెంపొందించుకొనుట రెండవ మెట్టు. ఇక పాడి పరిశ్రమ స్థాపనకు కావలసిన ప్రధానాంశం, పరిశ్రమ స్థాపించదలిచిన వారు సెలవు అనే ఆలోచన లేకుండా పనిచేయటానికి సిద్ధపడాలి. పశువులపైన అభిమానం, ప్రేమ పెంచుకోగలగాలి. పని మనుషులపై ఆధారపడకుండా స్వయంగా పశువులను పర్యవేక్షించుట చాలా అవసరం. పశువులశాలలో చేయవలసిన అన్ని పనులు పాలు తీయటంతో సహా స్వయంగా చేయటం నేర్చుకోవాలి. పాడి పరిశ్రమ స్థాపించేందుకు నిర్వహణకు కావలసిన పెట్టుబడులను అంచనా వేసుకుని సిద్ధం చేసుకోవాలి. పరిశ్రమ స్థాపనకు అనువైన ప్రదేశంలో ముందుగానే స్థలాన్ని సేకరించుకోవాలి. పశుశాలల నిర్మాణానికి, పశుగ్రాసాల సాగుకు స్వంత స్థలం కలిగి ఉండడం ఎంతైనా మంచిది. పశువులు త్రాగటానికి పరిశుభ్రమైన నీటి సౌకర్యం ఉండడం చాలా ముఖ్యమైన విషయం. పాడి పరిశ్రమ ప్రారంభించటానికి 2 నెలల ముందు పచ్చగడ్డి సాగు ప్రారంభించాలి. ఆధునిక సౌకర్యాలతో పశువులు ఉండేందుకు శాలలు ముందుగానే నిర్మించాలి. పశుశాలల్లో పశువులకు కావలసిన వసతులతో పాటు పాలు నిల్వ చేసే గది, దానాలు నిల్వ చేసే గది, పరికరాలు శుభ్రపరచుకునే గది, చాప్ కట్టర్కు కావలసిన గది ఏర్పాటు చేసుకోవడం మంచిది. పశువులను చలిగాలుల నుండి, ఎండ వేడి నుండి, గాలిలోని అధిక తేమ శాతం నుండి రక్షణ కల్పించే గృహ వసతి వలన పాల ఉత్పత్తి, పునరుత్పత్తి మెరుగుపడతాయి. చక్కగా ఏర్పాటు చేసిన గృహ వసతిలో యాజమాన్యం సులువుగా ఉంటోంది. పాడి పరిశ్రమలో పనిచేసేందుకు నమ్మకమైన పశువులను, ప్రేమించగలిగిన వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలి. పాడి పశువుల పోషణలో పాలు పితికేందుకు అనుభవం ఉన్నవారిని గుర్తించి ఎన్నుకొని పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ప్రతి 10 పాడి పశువుల పోషణకు ఒక వ్యక్తిని నియమించుకోవాలి. సంకరజాతి జెర్సీ, HF ఆవులను, ముర్రా, మొహసానా, నీలిరావి ఇలాంటి మేలైన జాతి గేదెలను మాత్రమే ఎంపిక చేసుకుంటే మంచిది. స్థానిక వాతావరణాన్ని తట్టుకునే పశువులను కొనాలి. పాల ఉత్పత్తి బాగా పెంచాలి, అంటే సంకరజాతి ఆవులను పోషిస్తే మంచిది. జాతి అభివృద్ధితో అధిక పాల ఉత్పత్తి సాధించగలం కనుక అధిక పాలసార కలిగిన ఆబోతుల వీర్యాన్ని సంపాదించి పాడి పరిశ్రమలోని జాతిని అభివృద్ధి చేసుకుని అధిక పాల ఉత్పత్తి సాధించి అధిక లాభాలు పొందవచ్చు. మార్కెట్లో పశువులను కొనుక్కునే కంటే తమ పాడి పరిశ్రమలో అధిక పాలసార కలిగిన దూడలను పుట్టించి పెంచుట ద్వారా మంచి పాల ఉత్పత్తులను సాధించవచ్చు. అధిక పాల దిగుబడులు ఇచ్చే సంకరజాతి ఆవులు స్థానికంగా దొరికే దానా, ముడి పదార్థాలు, వ్యవసాయం ఉప ఉత్పత్తులు, నాణ్యమైన పశుగ్రాసాల సహాయంతో ఎక్కువ పాలను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చు. వాతావరణం, పశువుల పోషణ, నిర్వహణ, ప్రవర్తన, పాలు తీసే పద్ధతి, మేపులు, మేపే పద్ధతులలో చాలా తేడాలుంటాయి. వీలైనంత వరకు ఈ మార్పుల ప్రభావం కొత్తగా కొన్న పాడి పశువులపై పడకుండా చూడాలి. పండ్ల తోటల్లో అంజన్ గడ్డి, స్టైలీలో గడ్డి, రోడ్స్ గడ్డి పండించవచ్చు. కొబ్బరి తోటలలో జనుము, అలసంద, పిల్లిపెసర, ఉలవలను సాగు చేయటం ద్వారాను, ఇతర ఏర్పాట్ల ద్వారాను పాడి పశువులకు తిన్నంత పచ్చి గడ్డి మేపడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. తవుడు, మొక్కజొన్న పిండి, బెల్లపు మడ్డి, ఖనిజ లవణ మిశ్రమాలు గ్రాసాలలో కలిపి పోషక స్థాయిని పెంచి మేపాలి. అధిక శాతం మాంసకృత్తులు మేపినట్లయితే పునరుత్పత్తి దెబ్బతింటుందని, కొవ్వు పదార్థాలు దానా 60% వరకు మేపాలి. అధిక శాతం మాంస ఉత్పత్తులు మాంసకృత్తులు మేపినట్లయితే పునరుత్పత్తి దెబ్బతింటుంది.
తవుడు మొక్క

మొక్కజొన్న పిండి, బెల్లపు మడ్డి, ఖనిజ లవణ మిశ్రమాలు గ్రాసాలలో కలిపి పోషక స్థాయిని పెంచి మేపాలి. అధిక శాతం మాంసకృత్తులు మేపినట్లయితే పునరుత్పత్తి దెబ్బతింటుందని, కొవ్వు పదార్థాలు దానాల్లో 6% వరకు ఉండవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయనే విషయాన్ని నూతనంగా పాడి పరిశ్రమ స్థాపించేవారు గుర్తించాలి. పశువులను అతిగా మేపడం గాని అతి తక్కువ మేపడం గాని చేయకూడదు. పాడి పశువులకు పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త పడితే వ్యాధి నిరోధక శక్తి బాగుండి వ్యాధులు సులభంగా ఆశించవనే విషయం అనుభవంలో తేలింది. కాబట్టి కొత్తగా పశుపోషణ చేపట్టేవారు ఆచరణలో పెట్టాలి. మంచి పోషకాహారం ఇవ్వడం ద్వారా ఈతల మధ్య కాలాన్ని తగ్గించవచ్చు. ఈస్ట్ కల్చర్, ప్రోబయాటిక్స్, ఆర్గానిక్ మినరల్స్, టాక్సిన్స్ బైండర్స్ వంటి విలువైన పోషకాలను దానాలో కలపడం ద్వారా మంచి పాల ఉత్పత్తులు సాధించవచ్చు. 6 నెలలలోపు వయస్సు గల దూడలలో పెరుగుదల ఎక్కువగా ఉంటోంది. దూడల దానాలో 20-22% జీర్ణమయ్యే మాంసకృత్తులతో తయారు చేసుకున్న దానాలను దూడలకు మేపడం ద్వారా మంచి పశువులను అభివృద్ధి చేసుకోవచ్చు. దూడల పోషణలో వాతావరణం, నీరు, పోషకాహారాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పశుశాలలపై పశువులపైన తగినంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడి మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు. పశువులకు పోషక విలువలు తగు పాలలో కలిగిన దానాలను మేపడం ద్వారా పశువులను రోగాల నుండి దూరంగా ఉంచవచ్చు. నీటి తొట్టెలను వారానికి ఒకసారి శుభ్రం చేసి సున్నం వేయడం వలన ఆరోగ్యంగా ఉంటాయి. నీళ్ల ట్యాంకులలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పొదుగువాపులు రావడం, ఫంగస్ పట్టిన నీరు త్రాగించడం వలన పశువులకు వ్యాధులు రావడం జరుగుతోంది. పొదుగువాపు వ్యాధిని అదుపు చేసి పాలలో సోమాటిక్ సెల్ కౌంట్ తగ్గించినట్లయితే రైతులు ఆర్థికంగా లాభపడతారు కూడా. రాగి, జింక్ ధాతువులు కూడా వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేసి వ్యాధులు రాకుండా కాపాడతాయని, పొదుగువాపును కూడా నిరోధించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ ఇ ఆహారంతో పాటుగా ఇస్తే పొదుగువాపు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాడి పరిశ్రమకు ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. జాతుల అభివృద్ధి, పోషక విలువలతో కూడిన మేపు, యాజమాన్యం, ఆరోగ్యం, పాడి పరిశ్రమ నిర్వహణ సిబ్బందిపైన, కూలీలపైన, పెట్టుబడిపైన ఆధారపడి ఉంటోంది. మంచి లాభాలతో నడపబడుతున్న డైరీ ఫారాలలో పాల దిగుబడి ప్రతి సంవత్సరం 10-15% పెరుగుతోంది. దీనిని సాధించడానికి డైరీ సగటు పాల దిగుబడి కన్నా 20% తక్కువ పాల దిగుబడినిచ్చే పశువులను ఏరి అమ్మివేయాలి. 20 పశువులు కలిగిన డైరీ ఫారాల్లో మిల్కింగ్ మెషిన్స్, 50 పశువులు కలిగిన డైరీ ఫారాలలో అయితే బల్క్ మిల్క్ కూలర్ జనరేటర్, పాల రవాణాకు ఒక వాహనం, పశుగ్రాసాల సాగుకు ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా మంచిది. సకాలంలో ఎదను గుర్తించి చూడి కట్టించడం, వట్టిపోయిన కాలాన్ని తగ్గించగలగడం, అంటువ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం, ఆధునిక పద్ధతుల ద్వారా పశుశాలలు నిర్మించి వాతావరణ మార్పుల ప్రభావం పశువులపై పడకుండా చూడడం, అధిక పాలసార కలిగిన దూడలను ఉత్పత్తి చేసి పోషించడం, అలాగే హెచ్చు పాలసార కలిగిన ఆబోతుల దున్నల వీర్యాన్ని వినియోగించడం ద్వారా అధిక పాల దిగుబడి సాధించగలమని తెలుసుకోవాలి. పునరుత్పత్తి యాజమాన్యం, మేపు యాజమాన్యం, ఆరోగ్య యాజమాన్యం గురించి తెలుసుకుని ఉండాలి. పాల ఉత్పత్తి, పాలు పితికే పద్ధతులలో మెలకువలు తెలుసుకోవాలి. పశువుల సంఖ్య తగ్గించి నాణ్యమైన పశువుల సంఖ్యను పెంచుకుని సగటు పాల ఉత్పత్తి పెంచి పశుపోషణ ఖర్చు తగ్గించి అధిక లాభాలు పొందగలగడానికి ప్రణాళిక తయారు చేసుకోవాలి. చిన్న డైరీ ఫారాలలో సంవత్సరమంతా సాఫీగా పాల ఉత్పత్తి కొనసాగడానికి ఆవులను, గేదెలను పెంచడం ఎంతైనా మంచిది. ప్రారంభంలో 5 ఆవులు 5 గేదెలతో గాని లేక 10 ఆవులు 10 గేదెలతో గాని డైరీ ఫారం స్థాపించుకోవాలి. కొనదలిచిన పశువులను 2 బ్యాచ్లలో కొనడం మంచిది. మొదటి బ్యాచ్ పశువుల పాల ఉత్పత్తి తగ్గినప్పుడు 2వ బ్యాచ్ పశువుల్ని కొన్నట్లయితే ఏడాది మొత్తం పాల ఉత్పత్తి సాఫీగా కొనసాగుతోంది. డైరీ ఫారం యజమాని స్వయంగా కుటుంబ సభ్యుల తోడ్పాటుతో డైరీ ఫారం కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. నెమ్మదిగా గేదెలను తగ్గించి తన స్వంత ఫారంలో పుట్టిన ఆవుల సహాయంతో సగటు ఉత్పత్తులు సాధించి అధిక లాభాలను సంపాదించవచ్చు. దూడలు పుట్టిన అన్నిటినీ పెంచేదానికన్నా హెచ్చు పాలసార గల, ఆరోగ్యంగా దృఢంగా ఉండి మంచి ఎదుగుదల గల పెయ్య దూడలను ఎంపిక చేసి బాగా పోషించడం మంచిది. 400 కిలోల పశువుకి 40-50 కిలోల పచ్చిగడ్డి, 6-5 కిలోల ఎండుగడ్డి, 30-40 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇస్తే శరీర

0: సాధారణకు సరిపోతోంది. పాల దిగుబడిని బట్టి దాణా ఇవ్వాల్సి ఉంటోంది. రోజుకు 10 లీటర్లు పైబడి పాలిచ్చే పశువులకు ప్రతి 2 లీటర్లు గేదె పాలకు 1 కిలో దాణా, ప్రతి 2.5 లీటర్ల ఆవు పాలకు 1 కిలో దాణా చొప్పున మేపి తిన్నంత పచ్చిగడ్డి ఎండుగడ్డి మేపాలి. పాల ఉత్పత్తికి దాణాలో శక్తినిచ్చే గింజలు పదార్థాలు శాతం ఎక్కువగా ఉండాలి. రైతులు పాలను స్వయంగా వినియోగదారులకు అమ్మగలిగినట్లయితే రైతులకు అధిక లాభాలు చేకూరుతాయి. పాలను అమ్మగా వచ్చే ఆదాయం కన్నా పాల పదార్థాలు తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి.
1: మీరింతవరకు పాడి పరిశ్రమ స్థాపనకు తెలుసుకోదగిన విషయాల గురించి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

0: కార్యక్రమంలో మరొక అంశం, భూసారానికి ఎరువులకు గల సంబంధం. వివరాలు వింటారు.
1: వ్యవసాయం చేసేటప్పుడు భూమిని ఎప్పుడు మనతో పాటు పోల్చుకొని చూసుకోండి మీరు. ఉదాహరణకి మనం చిన్నప్పుడు మన చిన్న పిల్లలకి చిన్న తొలి దశ లోపల అమ్మ పాలతోటి కొన్నోళ్ళు బతుకుతారు, తర్వాత చిన్న చిన్నగా బిస్కెట్స్ సెరిలాక్ ఇలాంటివి పెట్టుకుంటూ పెట్టుకుంటా లాస్ట్కు వాళ్ళకు అరటి పండ్లు అవి తినిపించుకుంటా మంచిగా అన్నం తినిపించే స్టేజ్కి ఎదుగుతారు వాళ్ళు. ఏ ఏజ్ లో అది చేస్తేనే వాళ్ళు అలా గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పుడు మనం హార్లిక్స్ తినలేదు అని ఇప్పుడు హార్లిక్స్ తిన్నాం అనుకోండి మనం. నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్నకు ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండే, అప్పుడు మా ఊర్లో హార్లిక్స్ దొరకలేదు, ఇప్పుడు నాకు జేబులో పైసలు ఉన్నాయి ఇక్కడ హార్లిక్స్ దొరుకుతుంది అనుకుని అన్నం బంది పెట్టి హార్లిక్స్ తిన్నాం అనుకోండి, బాగుంటాం మనం? ఎప్పుడు తినాలి హార్లిక్స్? చిన్నప్పుడే తినాలి హార్లిక్స్. ఎప్పుడైనా తినొచ్చు, ఇప్పుడు తినొచ్చు హార్లిక్స్, కానీ అది ఉపయోగపడదు మనకది. సో ఇవన్నీ కూడా మనం ఎట్లయితే కొన్ని ఫీలింగ్స్ మనం అనుభవిస్తా ఉన్నాం, భూమి కూడా అంతనే, ఎరువులు కూడా అంతేనే. మీరు రెండు బస్తాలు వేసామా మూడు బస్తాలు వేసామా లేకపోతే ఇవే వేసాం అనేది కాదు మనకి ఇంపార్టెంట్, సమయం ఇంపార్టెంట్, వేస్తున్నది కూడా ఇంపార్టెంట్, ఎన్ని బస్తాలు వేసేదని అనేది చాలా ఇంపార్టెంట్ కాదు మనకి. వీలైనన్ని ఎక్కువ సార్లు ఫర్టిలైజర్స్ వేయడం మనం అలవాటు చేసుకోవాలి. మనం వీలైనంత ఎక్కువ మోతాదు కాదు నేను చెప్తున్నది, వేస్తున్న మోతాదునే వీలైనన్ని ఎక్కువ సార్లు వేయడం గనక మీరు అలవాటు చేసుకుంటే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది మీకు. ఒక బస్తా యూరియా తోటి ఎంతైతే పండించగలమో ఈవెన్ అరబస్తా యూరియా తోడు అంత పండించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ అరబస్తా యూరియాను వీలైనన్ని ఎక్కువ సార్లు గనక వేస్తే మనకు మంచి దిగుబడులు వస్తాయి. అందుకనే మీకు డ్రిప్ ఇరిగేషన్ లోపల ఫర్టిలైజర్స్ ని తక్కువ మోతాదు లోపల ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు దిగుబడులు బాగా పెరుగుతాయి. ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, వేస్తున్న ఎరువుల మోతాదు కంటే కూడా వేసే సమయం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని బస్తాలు వేస్తున్నాం అని అంటే కూడా దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వేసామన్నది చాలా ఇంపార్టెంట్, అది తప్పనిసరిగా మీరు పాటించండి. అది ఒక పాయింట్. ఇంకా రెండోది, మనకు ఎంత ఆకలైనా సరే బియ్యాన్ని మనం అయితే తినలేము. మనం బియ్యం తింటే ఏమవుతుంది మనకి? కడుపు నొప్పి లేస్తుంది. ఏం చేయాలి బియ్యాన్ని మరి? మనం కంపల్సరీ స్టవ్ ముట్టించాలి, గిన్నెలో నీళ్లు పోయాలి, బియ్యాన్ని స్టవ్ మీద పెట్టాలి, రైస్ చేసుకొని మాత్రమే తినగలం ఎవరైనా సరే. ఫర్టిలైజర్స్ కూడా మనం వేసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో మొక్కకి ఉపయోగపడాలి అంటే తప్పనిసరిగా సేంద్రియ ఎరువు భూమిలో ఉండాలి. ఆ రెండు కాంబినేషన్, అవి ఆ కాంబినేషన్. మీరు సేంద్రియ ఎరువులు వేయకుండా ఫర్టిలైజర్స్ వేసారనుకోండి మీరు పనిచేయవు అసలు. సేమ్ బియ్యాన్ని ఎదురుగా పెట్టుకుని మనం ఆకలిని ఎట్లయితే అనుభవిస్తాం అది కూడా అంతనే. ఫర్టిలైజర్స్ మొక్క తీసుకోదు. ఎప్పుడు తీసుకుంటుంది? ఆ యూరియాను నేలలో ఉండే సూక్ష్మ జీవులు తిని అవి మొక్కకు ఉపయోగపడేటట్టు చేస్తే అవి అప్పుడు మొక్క తీసుకుంటుంది. అంటే ఫస్ట్ సూక్ష్మజీవులు తీసుకోవాలి ఫర్టిలైజర్ ని. సూక్ష్మజీవులు తీసుకోవాలంటే వాటికి ఆహారం ఉండాలి. సూక్ష్మజీవులు బతకాలంటే వాటికి ఆహారం ఉండాలి. వాటికి ఆహారం ఏంటి మరి? సేంద్రియ కర్బనం, పచ్చి రొట్టె ఎరువులు. కానీ మీకు పశువులెరువు వీలు అయితలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతోటి వేరే

స్థలం తెప్పించి మీకు జన్మల జీలుగలు తెప్పిస్తుంది. మీరు కూడా వేసుకోవచ్చు. అవి వేస్తున్న ఎరువులు పనిచేయవు అవి వేయకపోతే. సేంద్రీయ ఎరువు లేకపోతే మీరు వేస్తున్న ఎరువు అట్లనే ఉంటది. ఇవాళ వేసిన ఎరువు బై ఛాన్స్ ఏదైనా ఒక భూమిలో మీరు సూక్ష్మజీవులు లేకుండా కంప్లీట్ ఏదైనా చేసినారనుకోండి, ఇవాళ యూరియా వేస్తే అలానే ఉంటది. యూరియా అలానే ఎప్పటిదనుకుంటది, సూక్ష్మజీవులు పనిచేసేంత వరకు ఉంటది అది. కాబట్టి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువును వేయడం అనేది తప్పనిసరి. అది ఒకరి గురించి చేసే పనో కష్టం ఉంది కాబట్టి చేయకుండా ఉంటానని అది కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, సేంద్రియ ఎరువులు లేకుండా రసాయనిక ఎరువులు పని చేయవు అసలు అవి. కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేయండి. ఇంకొక సూచన ఏంటంటే, భాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలోనే వేయండి, తర్వాత వేయకండి. ఎందుకు వేయాలంటే అవి అప్పుడే అవసరం కాబట్టి. నాకు అప్పుడు దొరకలేవు, మార్కెట్ లో దొరకలేదను, వీలు కాలేదను, పైసలు లేవను, అప్పుడు షాప్ లేదను, తర్వాత 40 రూపాయలు 50 రూపాయలకు వేస్తే ఉపయోగం లేదు. దాంతోపాటు ఇంకా నెగటివ్ ఉంది ఒకటి, మనకి వేసిన ఎరువు ఉపయోగపడకపోగా. మనకు తెలుగు అందరూ తెలుసు, ఈత వచ్చినోడు ఈత రానోడు ఇద్దరు కలిసి బాయిలో దునికింది అనుకోండి, ఏమైతుంది? ఇద్దరు చచ్చిపోతారు వాళ్ళు. ఈత రానోడు ఈత వచ్చిన బిగ్గ పట్టుకుంటున్నట్టు వాడు, వాడిని ఈత కొట్టనేడు అసలు వాడు. సో మనకు కూడా అంత భాస్వర ఎరువు తర్వాత వేస్తే అది మొక్క తీసుకోకపోగా అది భూమిలో ఉట్టిగా ఉండకుండా ఆ జింకును పట్టుకుని ఉంటది అన్నట్టు. అది జింకు భాస్వర రెండు రియాక్షన్. జింకు కూడా మొక్కగా అందుబాటులో రాదు, కాబట్టి పసుపు రంగులకు మరి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని జింకు స్ప్రే చేయమంటున్నారు. సో వేస్తున్న తప్పు వల్ల ఇంకో తప్పు జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి తప్పనిసరిగా భాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలో మాత్రం వేయాలి. వీలు కాకపోతే ఏం చేయాలి? వేయొద్దు. ఆ పొరపాటును ఎప్పుడు కూడా మీరు రిపీట్ చేయొద్దు. మీరు దానివల్ల ఏమైతుందంటే చాలా వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతాయి. అంటే ఒక్కొక్క బస్తాకు 1800 రూపాయలు, మీ డబ్బులైనా గవర్నమెంట్ అయినా అందరి డబ్బులే కదా అవన్నీ కూడా. తీసుకొని భూములు వేస్తున్నా మనం, వేయడం వల్ల చాలా అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డబ్బులను వేస్ట్ అయితే. కాబట్టి వేయకండి. మీరు వరి సాగు చేసే ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ వేయాలి, తప్పనిసరిగా వేయాలి. జింక్ సల్ఫేట్ అయిపోతే ఏమవుతుందంటే కూరలు అన్నేసి చాలా బాగా చేసాం, అల్లం అది ఇది అన్నేసేసాం మనం, చిట్కడంత ఉప్పు వేయలేదు అనుకోండి, ఏమైతుంది? ఎంత మంచి అల్లం అనేయండి, నూనె పోయండి, రకరకాల చేయండి, మీరు కొంచెం ఉప్పు వేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఏం చేయాలి మరి మనం? ఉప్పే వేయాలి అంతేగాని. ఇంకా కొంచెం అల్లం యాడ్ చేసాం అనుకోండి, అదేం టేస్ట్ ఏం రాదు. అది కంపల్సరీ ఉప్పునే వేయాలి మీరు. సో జింక్ వేయకుండా మనం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే అనేక కారణాలు. ప్రస్తుతం సాగు చేస్తున్న రకాలకి జింక్ యొక్క అవసరం చాలా ఎక్కువ. మనం అన్ని రకాల పోషకాలను అనేక రకాల ద్వారా ఇస్తున్నాం, కానీ జింకును మాత్రం ఏ రూపంలో ఇవ్వట్లేదు మనం. భాస్వరం అనేక రకాలుగా వేస్తున్నాం, భూమిలో కూడా నిల్వలు ఎక్కువైపోయి జింకును బాగా లభ్యత తగ్గిపోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా జింక్ వేయండి. అవసరమైతే మళ్లీ ఒకసారి కూడా పిచికారీ చేయండి, చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకు. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే, పొటాష్ కి సంబంధించిన ఎరువులను వీలైతే వేయండి, మంచిదే. బై ఛాన్స్ ఏదైనా కష్టం ఉండి ఇబ్బంది ఉంటే కొంచెం తగ్గించినా కూడా మనకు సమస్య ఏం లేదు, ఎందుకంటే చాలా భూములలో పొటాష్ సంబంధించిన నిల్వలు బాగానే ఉన్నాయి. పొటాష్ అనేది భూములనే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన పొటాష్ వేస్తున్నారు చూసినరా, అదేంటి? అది ఎర్రమట్టి. మన ఇళ్లలో ఇల్లు అలుకుతాం కదా, ఆ ఎర్రమట్టి రష్యాలో కొన్ని గుట్టలలో ఉండే ఎర్రమట్టిని డిగ్గర్ పెట్టి తోకొచ్చి బస్తాలను నింపి మనకు అమ్ముతారు అన్నట్టు. అదే ఎరువు, పొటాష్ ఎరువు. పొటాష్ ఎరువు అనేది ఫ్యాక్టరీలో తయారేసి ఇవ్వరు. ఎర్రమట్టిని మనం ఎక్కడ తెస్తాం? గుట్టకాడు వేయి బండి పెట్టి తీసుకొస్తాం కదా, అలాంటి గుట్టలే కొంచెం ఎక్కువ ఉన్నాయి రష్యాలో. డిగ్గర పెట్టి తొవ్వి లారీలో నింపుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి బస్తాలలో వస్తారు. కొంచెం క్లీన్ చేస్తే తెల్ల పొటాష్, క్లీన్ చేయకపోతే ఎర్ర పొటాష్. సో భూములు ఎట్లా ఉంటది, కాబట్టి కొంచెం అటీటైనా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. వేయొద్దని చెప్తాను నేను, ఓకే కొంచెం అటీటైనా కూడా రేట్ ఎక్కువ ఉందని మీకు అనిపిస్తే కొంచెం మోతా తగ్గించైనా సరే ఒకసారి స్కిప్ చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా చివరిగా నేను సమ్అప్ చేసిన ఏంటంటే, యూరియాను వీలైన ఎక్కువసార్లు వేయండి, భాస్వరాన్ని ఒక్కటేసారి వేయండి, పొటాష్ కొంచెం అటిగా మీరు వేస్తే నో ప్రాబ్లం, జింక్ను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వేయండి. మీరు రసాయనిక ఎరువులతో పాటు 100% సేంద్రియ ఎరువులను మీరు వేయండి, ఏదన్న రకంగా సరే వేయండి. మీరు సేంద్రియ ఎరువులు వేసుడు మీకు చాలా ఎక్కువ మొత్తాలు కష్టం అని మీకు అనిపిస్తే, సేంద్రియ ఎరువులను మామూలుగా ఇప్పుడు పత్తి గింజలు వేస్తున్నారు అనుకోండి, సాళ్ల పొంటి పోసుడు గానీ లేకపోతే ఈవెన్ వరి లాంటి వాటిలో అయితే జన్ము జీలుగలను తొక్కి గానీ చేస్తే ఆ పని మనం చేసుకోవచ్చు. అది లేకుండా మనం రసాయనిక ఎరువుల మీదనే మనం పండించరాదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక యూరియా బస్తా, ఒక 50 కిలోల బస్తాలో ఎన్ని కిలోలు నత్రజని ఉంటుంది? 13 కిలోలు. మిగతాదంత ఏముంటది? 50 కిలోల 13 కిలోలు పోతే మిగతా ఏముంటది? 23 కిలోలు. 23 కిలోలు పోతే మిగతాంత ఏముంటది? చెత్త చెదారం అంతా ఉంటుంది అందులో. ఇట్లా ఒక్కొక్క బస్తాకి ఇంత చెత్త చెదారం యాడ్ చేసుకుంటే ఎన్ని బస్తాలను వేస్తున్నాం, ఎన్నిలాగా చేసుకుంటూ పోతున్నాం మనం. సో ఇవన్నీ కూడా మంచి ఏం కావు కదా, అవన్నీ కూడా
సో కాబట్టి కేవలం రసాయన ఎరువులు కాకుండా కంపల్సరీ

0: తప్పనిసరిగా సేంద్రీయ వేయండి, ఎంత కష్టమైనా సరే తప్పనిసరిగా ఆ పని చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. భూసార పరీక్ష అనేది జిల్లాకు ఒకటి ఉంటుంది. ఒక్కొక్క జిల్లా లోపల సుమారు 1000 కొద్ది మట్టి నమూనాలు వస్తాయి. ఒక జిల్లాకి 1000 కొద్ది వస్తాయి. సో 1000 కొద్ది మట్టి నమూనాలను 2-3 ఆఫీసర్స్ చేయాలంటే కష్టం అవుతుంది మనకి. కాబట్టి సరైన సందర్భంలో మనకి ఎంటనే ఇవ్వలేకపోవచ్చు మీరు. కాబట్టి అనాలిసిస్ కూడా మీరు ప్రతిదాన్ని చేయించాల్సిన అవసరం లేదు. మీకు ఒక 2-3 విషయాలు చేసుకుంటే చాలు. ఒకటి pH ఉదయజని సూచిక, ఒకటి లవణాల గాఢత, ఒకటి ఫాస్ఫరస్. ఈ మూడెట్లని తెలుసుకుంటే మీరు పెద్ద భూసార పరీక్షకు ఇంపార్టెంట్ తెలిసిపోతుంది. నత్రజని అన్నిట్లలో తక్కువ ఉంటుంది. సో మిగతాన్ని కూడా 6 సేంద్రీయ కార్బన్ తక్కువ ఉంటుంది. ఎట్లాగో అవన్నీ అవసరం లేదు మనకి. ఈ 2-3 పారామీటర్స్ మీరు దగ్గర ఉండి చేయించుకోవచ్చు. లేదు అంటే మీకు ఒక 1000 రూపాయలకు ఒక కిట్ దొరుకుతుంది. మీకు ఆదర్శ రైతులకు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ, చిన్న ఒక కిట్ ఉంటుంది అది. సో దాంతో 25 మట్టి నమూనాలు చేయొచ్చు. అందులన్నీ చిన్న చిన్న బుడ్లలో అన్ని రంగు నీళ్ళలా ఉంటాయి. మట్టి లోపల అది రంగు మారిపోతుంది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అని ఏముంది అనేది కొంచెం తేడా తెలుస్తుంది మీకు. దాని ద్వారా కూడా మీరు భూసార పరీక్షను మీ స్థాయి లోపల చేసుకోవచ్చు.
1: భూసారానికి ఎరువులకు గల సంబంధం కొన్ని వివరాలు విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

రేపు ఉదయం ప్రసారంలో 7:15 అల్లుడు వచ్చాడు నాటికి ప్రసారం అవుతుంది. అనంతరం నిత్య జీవితంలో యోగా ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చెర్ల కమలారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు రేపు ఉదయం ప్రసారంలో.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
1: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్లి

0: ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పీఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: వారిని అడిగి తెలుసుకుందాం ఈ పీఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
1: సార్, పీఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, మీరు లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పీఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారం కూడాను ఈ పీఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
0: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారెస్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పీఎం రాహత్ స్కీమ్ వాటన్నిటిని ఎట్లా అధిగమిస్తుంది?
1: ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ని చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పీఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు, ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగకుండానే, అతని వివరాలు కానీ లేదంటే ఎఫ్ఐఆర్ వివరాలు కానీ అడగకుండానే ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
0: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడొస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది. అది ఈ పీఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
1: ఇయ్యే సార్, స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే గనక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
0: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్ లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
1: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినందుకు ఎవరైతే తీసుకువెళ్ళినారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈ దారిలో, ఈ దారి అంటే ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పి

0: ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్గా ట్రీట్మెంట్ ఓ పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకుని అందులో అప్రూవల్ చేసుకుని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్, ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పటిప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారిస్టాలు అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలు అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే గనక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి ఎక్కడ జరిగింది ఎవరు జాయిన్ చేశారు ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పిఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
0: యా సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ అటు వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత

0: తెలీదు. అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహ్వీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
1: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
0: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లున్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని స్టేట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి లేదా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫ్ ఫీల్ తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని. వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళు వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము, దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ల 2016, ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత భారత్
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరు ఇంతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 15వ భాగం రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు చిత్రగీతలు వింటారు. ముందుగా సోగ్గడు చిత్రం నుంచి స్వీయ సంగీత సారథ్యంలో చక్రి ఆలపించారు గీత రచన భాస్కర్ భట్ల.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: మీరు వింటున్న పాట కోకిల చిత్రం కోసం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ సినీ మధుర గీతాలు వింటారు. ముందుగా, ఈ అబ్బాయి చాలా మంచోడు ఈ చిత్రం నుంచి కళ్యాణ్ మాలిక్ సునీత పడిన పాట.

మధురిమ శని మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట వినండి. సంగీతం కెవి మహాదేవన్, చిత్రం శుభోదయం, త్యాగరాజ కృతి.

స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కీచక వద చిందు యక్షగానం వింటారు.
1: గణనాయక గణనాయక గణడావుని
0: కీచక వద చిందు యక్షగానం వింటున్నారు.

0: ద్రౌపది
1: ద్రౌపది
0: ఆహా ఏమిటనగా మనం ఒకే సంవత్సరం ఉన్నది కాలం గడపాలంటే మనం పౌరోహిత బ్రాహ్మణమై విరాటాలకు అక్కడికి వెళ్ళి ఒక్క సంవత్సరం బ్రతికినై వచ్చేస్తాము. మరి అందరినీ భీముని ధర్మరాజులని నేను ధర్మరాజుని కాబట్టి మనం అందరం వేరు వేరు పేర్లు పెట్టుకొని అక్కడ వెళ్ళాం మత్స్యనగరం.
1: నీవేం పేరు పెట్టుకున్నావయ్యా?
0: నా పేరు కంకుంబట్లు.
1: కంకుంబట్లు అయితే భీముడు?
0: భీముని అడుగుదాం.

0: అన్నయ్య ఏమిటి
1: భీమా?
0: ఏంట బలవంతులమయ్యి నక్కలాంటి విరాటులు వద్ద కొలుమయ్యత?
1: ఒక్క సంవత్సరం మనం గుట్టు బయటపడకుండగా అక్కడ కాలం గడుపుకొని వస్తాం తమ్ముడా.
0: ఏమిటన్నయ్యా, ధర్మము ధర్మమనే ఇంతవరకు వచ్చేది, మరి ఈ రోజు చేయవలసిన విషయం ఏమిటో, పని ఏమిటో మాతో చెప్పండి.
1: నా పేరు కంకుంబట్లు, నేను అడుగుతున్నాను.

0: భీమసేన
1: అన్నయ్య,
0: నీవు మహాబలవంతుడివే, మరి బలము దాచుకొని మరి ఎక్కడెక్కడ చెల్లించుతావు? ఒక్క సంవత్సరము మన గుట్టు బయటపడకుండగా ఎక్కువైనా తక్కువైనా మనం ఉండేది కాదు.

0: వైద్యనా?
1: నా పేరు వంటల వలలాంగుళని. అతని వద్ద జీతముగా ఉంటాను ఒక సంవత్సరం.
2: ఒక్క సంవత్సరం?
1: అవును.
2: ఎందుకంటే నీ వంటల వలవు నీకు తగు. అన్నం నీకు పూటకు పుట్టెడు పెట్టాలంటే ఎవరు పెట్టలేరయ్యా.
1: సరే సరే,
2: నీ పనికి తగ్గట్టు నీ పేరు తగ్గట్టున్నది. అర్జున,
3: ఏమిటి అన్నయ్యా?
2: మరి నీవేం పనికి ఉంటావయ్యా?
3: నేనా? సరే చెప్తాను అన్నయ్యా.
2: అన్నా.

0: అర్జున, నా పేరు కంకుంబట్లు, భీమసేనుడు వంటల వలుడు. మరి నీవేమయ్యా అర్జునివి? ఎందుకనగా నీకు తగ్గట్టు నువ్వు పేరు నిర్మించుకొని మచ్చనగరం వెళదాం.
1: అవును.

0: అర్జున
1: నేను బృహలలోని
0: పేరు పెట్టి
1: అవును స్త్రీలకు నాట్యము చేస్తానని అతి మత్స్యాదేశ బ్రహ్మలో వేరు ఆ విరాట సార్వభౌమతి వద్దకు వెళ్తాను.
0: శాబాష్, నీవైన తగు. నకుల సహదేవులు, నకుల సహదేవా, మీరు కూడా పేరు పెట్టుకోరి.
2: నా పేరు ద్రామగంధి అని నేను అశ్వముల కాపరిగా ఉంటానన్నయ్యా.
0: సహదేవా,
1: నేను ద్రామగంధిగా ఉంటాను అన్నయ్య.
0: ఇది తంత్రిపాలకుడు.
1: అవునవును,
0: తంత్రిపాలకుడు అంటే పసులు కాస్తావు కదా.
1: అవునవును.
0: సరే, మీరు పక్కకుండా అమ్మాయిని అడుగుదాం.
1: సరే సరే అన్నయ్య.
0: అమ్మా
3: మనోహర,
0: ద్రౌపది మేమంటే మగహారం కాబట్టి ఎట్లయినా జయించి మేము వచ్చేస్తాం. మరి నీవు తరుణిలావాణ్య

0: దేవి, నీవు చక్కనైన దానివి. మరి ఒక్క సంవత్సరం అక్కడ మత్స్యనగరంలో మనం ఒక్కటే ఒక సంవత్సరం జీతంగా ఉండి కాలం గడిపోని రావాలి. మరి మన గుట్టు బయటపడకుండా ఉండాలంటే మేము మగవారం ఉండమే. నీవు చక్కనైన దానవు, నీవు ఎట్లా వస్తావు?
1: నేనా?

0: అందరము కుమ్మగూడినట్లుగా ఆ మత్స్యాధీశ పరంపరకు వెళ్ళి అతడి జీతము కొలువుండవలయునని చెప్పావు. మరి జీతము ఏమి తీసుకురవలయును? సంవత్సరము
1: ఒక్క సంవత్సరం మనం ఏమి అడగొద్దు. తినటానికి అన్నము, కట్టడానికి వస్త్రం, బట్ట పొట్ట.
0: సరే పోరీలే, మరి మనకు ఉండబడినటువంటి ఆయుధములు ఉన్నాయి.
1: ఆయుధములు క్షమిరుక్షం ఉంది కదా, ఆ క్షమిరుక్షం వద్దకు వెళ్ళి అక్కడ మనం మెట్టి ఆ క్షమిరుక్షం మీకు పరదక్షిణంగా తిరిగి మనం అందరం దండం పెట్టి
0: ఒక సంవత్సరం కాపాడుమని
1: కాపాడుమని
0: జమ్మి పూజ చేయవలినా? అవునులే, ఈ రోజు పంచపాండవులు చేయనటువంటి ఈ జమ్మి పూజ ప్రతి సంవత్సరమునకు ఒకసారి విజయదశమి అని ప్రపంచంలో మానవులందరూ పండుగ చేస్తారు.
1: చేస్తారు
0: జమ్మి పూజ. సరే పదండి అన్నయ్య.

0: ఆ సుధేష్ణమ్మ వద్ద నేను ఒక దాసిని సైరేంద్రి అనే నామమిడి ఆమె వద్ద ఉంటాను. కానీ నా పైన ఎవరైనా యోరును కాంక్ష చేసినా
1: వస్తే
0: నా పతులైన ఐదుగురు గంధర్వులు ఉన్నారని చెప్పి వేస్తారు. కానీ నన్ను మోసం చేస్తే నిన్ను మర్దింతురని చెప్పి వేస్తారు.
1: ఇప్పుడు తగు.
0: కానీ నీ ఈ ఆపద వచ్చిన మన కన్ను సైగా వేలు
1: సైగా ఉండాలి,
0: కాపాడుకొని ఉందాం రండి.

ರಾಜಮ್ಮ, ಮಾ ಆಯ್ದಂಬುಲು ನೀವೇ ಕಾಪಾಡದ ನೀವು, ನೀಕೆ పది వేల జోహల్గా చేస్తున్నాము తండ్రి. మరి నీవే ఎప్పుడైనా మేము వచ్చి నీకు మేము ఆయుధములు మాకు ఇవ్వాలంటే ఎవరిన చెట్లే వచ్చేదని వస్తే ఎవరు

0: ఏమో ఎన్నా ఎవడన్నా ఎరులు వస్తే నీవు యురగములంటే పాములై కనిపించి భీమసేన
1: నేను పట్టునటువంటి ఆ కదా పెద్ద బొబ్బిలాంటిగా కనిపించవలేను. అర్జునుడు బట్టి గాండీవంబు ఇక కొండ సిలువరి ఇదిగా కనిపించవలేను. నకుల సహదేవులు ధరించినటువంటి ఆ భారం ఖడ్గములు చిల్లర మృగము లాంటిగా కనిపించవలేను. ఈ జమ్మికి వల ప్రదక్షిణం చేశాము, ఇదిగో ఈ గుంటలో స్నానమాడిన మన రూపంబులు మారుతున్నాయి,
0: మారిపోయాయి.
1: సరే ఆ విధముగానే మీరు వెళ్ళండి, మన ముందుగా
0: విరాటుని
1: వద్దకు వెళ్ళండి. రాజు

0: స్వామి,
1: నా పేరు విరాట రాజు అంటారు.
0: మీ పట్టణము?
1: మా పట్టణము మచ్చాది చప్పరి పట్టణము.
0: మరి మీ భార్య పేరేంటి?
1: నా భార్య పేరు సుదేష్ దేవి అంటారు.
0: నీ కొడుకులు కుమారులు ఉన్నారా?
1: కుమారుడు ఉత్తరుడు, కుమార్తె ఉత్తర అంటారు.
0: సరే స్వామి, కూర్చోను. మీగా
1: సరే,
0: ఎవరు వస్తున్నారు నీ వద్దకు వస్తున్నారయ్యా?
1: అలాగేనా, పిలిపించండి.
2: అయ్యా గోపాల, కృష్ణదేవా, ఇప్పుడే మేము వెళుతున్నాము. మా పైన నువ్వు దయ ధరించి మమ్మల్ని కాపాడయ్యా.

0: మహారాజా, మాది ఒక్క ఊరని చెప్పటం కాదయ్యా, మాది సాంబరం అంతా మాదే. ఎందుకనగా ఇంతవరం దాకా మేము అక్కడ కొలువు కూటములో ఏది పాండవుల వద్ద ఉన్నాము.
1: అవునవును,
0: ఆ పాండవులకు పాడివారితో జూదమాడి ఆరు అరణ్యం పట్టారు. ఇంతవరకు ధర్మరాజు వద్ద ఉన్నాను, ఎందుకంటే నువ్వు మహాపుణ్యాత్మని వద్దకు వచ్చాం.
1: అలాగనా?

0: ధర్మరాజా.
1: ఏమిటి స్వామి?
0: ఆ ధర్మరాజు వద్ద ఇంతవరకు అక్కడ మేము ఉన్నాము, వాళ్ళు అడవి పట్టిపోయారు.
1: అవును.
0: ఇక మాకు ఎవరు రాని నీ వద్దకు వచ్చామయ్యా.
1: సరే స్వామి, నీ పేరేం పేరుంటారు?
0: నా పేరు కంకుంబట్లు.
1: ఎన్ని సంవత్సరం ఉంటావు?
0: ఒక్క సంవత్సరం ఉంటామయ్యా.
1: మరి ఏమి తీసుకుంటారు?
0: మాకు ఏమి లేదు, తినడానికి అన్నము, కట్టడానికి వస్త్రం.
1: సరే సరే ఉండు, నీ ఉండ తగిన వాడివి.
0: సరే
1: సరే. ఎవరండి?
2: స్వామి వందనములు వందనములు.
1: వర్ధిలేమి?
2: ఓహో, ఇదే మత్స్యాదేశము, విరాటుడి వద్దకు వచ్చాము.

0: ఏ పనులు చేస్తున్నావు?
1: అడుగులా?
0: అవును.

0: మహారాజా, పాండవులలోన ధర్మరాజు వద్ద ఇన్ని సంవత్సరములు ఉన్నాను. మరి చూదమ్ములో కోల్పోయి అరణ్యవాసం చేరారు, పాండవులు చనిపోయారు లేక బ్రతికి ఉన్నారో తెలియదు, లేక ఈ పట్టణము వెతుకుతూ మీ సమీపమునకు వచ్చి ఉన్నవాడను.
1: సరే సరే, మీరు వచ్చిన ప్రకారముగా ఇంత

0: రాజరాజా.
1: ఏమిటి?
0: శాక పాక పరమలంబు తయారు చేస్తానండి, వంట పని చేస్తాను.
1: ఓహో, వడ్డ పని చేస్తావా? అయినా చూడబోయినా ఇలా ఉన్నావు గాని. సరే, ఎన్ని రోజులు ఉంటావు? నీవు ఏమి తీసుకుంటావయ్యా?
0: అనుభవ, నేను ఒక సంవత్సరమే ఉండగలను మీ వద్ద.

0: విరాజరాజా
1: ఏమిటయ్యా?
0: శాఖ పాక పరమలంబులు తయారు చేస్తానండి, వంట పని చేస్తాను.
1: ఓహో, వడ్డ పని చేస్తావా? అయినా చూడబోయినా ఇలా ఉన్నావు గాని. సరే, ఎన్ని రోజులు ఉంటావు? నీవు ఏమి తీసుకుంటావయ్యా?
0: నేను ఒక సంవత్సరమే ఉండగలను మీ వద్ద. సంవత్సరమునకు ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు, సంవత్సరమునకు తక్కువ రోజులు ఉండే వాడిని కాదు. నాకు జీతభత్యం ఏమి అవసరం లేదు. తిరుటాలకు తిండి, కట్టుకోవడానికి వస్త్రము. అయినా నేను చేయనటువంటి పనులు, పుట్టడు భాండవ దించుతాను, పది పుట్టలైనా వండుతాను.
1: సరే,
0: యాస్త లేకుండా వేలాది సైన్యము వచ్చినను వారికి ఆ పది పుట్ల భోజనము వడ్డల చేస్తాను. జగతికి జట్టిరుమలనే నన్ను ధరగులుస్తాను. పరుశ్వరగా గొడ్డలే ముద్గరములు ఆయుధములు వలదు, పేరు వృక్షములనైనా విరచి పొయ్యిలో పెడతాను.
1: సరే సరే,
0: వేలాది సైన్యము రాకపోయినా ఆ పది పుట్ల భోజనము నేను ఒక్కరినే పంచేస్తానండి.
1: అంతే అంతే అంతే. సరేరా, ఎంతో సేనాధిపతులు అందరూ ఉన్నారు గాని సరే, నీవు ఉండదైన వాడివే ఉండము.
0: వంటశాల ఇదేనా?
1: అది.
0: సరే, వంటలు చేసినా?
1: జీతం అడిగాను అడిగాను.
2: గోపాలా.

0: ఆహా, ఇప్పుడు ఈ యొక్క మత్స్య దేశము వచ్చినాను మహారాజా.
1: ఎవరండి మీరు?
0: నా పేరు బృహణలు.
1: బృహణలు, ఏం పని చేస్తావు, ఎందుకు వచ్చావు?
0: నేను నాట్యం చెప్పిస్తాను.
1: నాట్యము నైపుణ్యం ఇస్తావా? ఎవరు

0: ನೀವೇ ಹೊರವು, ನಾವು ಗಂಬುಜಿ ಇದ್ದವು, ನಾವು ಎವರು ನೀವು?
1: ಹಾವಿದ ಮಾಮ್,
0: ನೀವು ಬೃಹನ್ಲವನ್ ಚೆಪ್ಪೇವು ಕದಾ, ಇನ್ನು సంవత్సరం ఉంటావు, ఏం తీసుకుంటావు?
1: ఏక సంవత్సరం ఉంటాను.
0: ఒక సంవత్సరం ఉంటావు, ఏం తీసుకుంటావు?
1: నాకేమి వరదు.
0: సరే, చిత్తమో ఉండము.
1: సరే, కట్ట వసము కావాలి, తిండం పోయిన కావాలి.
0: అవునవును, ఎవరో అమ్మాయి వస్తున్నట్టున్నారు, ఎక్కడి నుంచి విలపించుకుంటూ సుదేష్టాదేవి అంటున్నారు, ఆమె ఎవరు కావాలను?
2: అమ్మా, సుదేష్టాదేవి గారు.
0: ఏమిటమ్మా?
2: ఇదిగో నేను మీ వద్ద ఒక సంవత్సరము కొలువుందామని వచ్చారు తల్లి. మీ నాదులకు చెప్పి నన్ను ఉంచుకో, చెప్పే అవసరం లేకుండా నువ్వే చెప్పావు, సద్బుద్ధులు ఇక్కడ ఉంటారు.
1: అమ్మా ఉంటావా?
2: నీకు అలంకారం చేసిన భూషణములు అలంకారం చేస్తాను, రండి. దువ్వే నా అర్థం పట్టుకో.
1: సరే అమ్మా, పట్టు అమ్మా, ఉండు మిగా.
0: ఇప్పుడే నేను మా అక్క సన్నిధానంలోకి వెళ్తున్నాను. పెక్కేలవుతున్నది అక్క, మీకు వందనములు. అక్క
1: తమ్ముడు, మీరు బాగున్నారా?
0: మీకు ఇదే వందనములు.
3: హనుజవర్ దిల్లరనేటి కంద జయమే, ఘనమన వారి కుశలంబు ఘనత జపమాం, నాదు చూడుకుల మెలగేటి నెలదనాది, నది ఊతరి నడుగని.

0: శివబల నీవు రాక పెక్కు దినమైతున్నది. నా వద్ద ఉన్న అమ్మాయి మీ కోడలి.
1: అలాగేనా? అలాగే కాదక్క, ఉత్తరుడు నేను మన ముందు నేను చూశాను అక్క.

0: తమ్ముడు ఓ చక్కగా ఈ అమ్మాయి దాసిపోయిన నీకు ఎందుకురా ఈ మక్కువ?
1: ఈలక్క, ఆ అమ్మాయి పైన నాకు భ్రాంతి పుట్టుచున్నది. నీ వెళ్ళవక్క, ఇంటిలో నువ్వు కాదు. ఆహా, ఎవరు అమ్మాయి? నాకు కాస్త చూడవే.
2: అప్పు, ఎవరయ్యే మీరు?

0: అన్నయ్యా.
1: ఏమిటమ్మా?
0: నాకు బలిమి చేస్తే పతులు నావల ఉన్నారు, కానీ ముష్టిఘాతము చేసేవారు. నా మాట నమ్ము, నన్ను ఎందుకు భయపెడుతున్నావు? పైకి వస్తున్నావు.

0: భలే శాపం పెడితే మోసమైతుంది, కానీ బలిబ చేస్తే నా పతులు గంధర్వులు ఆవల ఉన్నారయ్యా, నా దగ్గరికి రాకు.
1: ప్రేమించుము రా సుందరిమణి రా.
0: వద్దు వద్దయ్యా.
1: ఏమి నీవు ఎందు పోయినా నీ వెనుమంబడి పడి నేను ప్రేమించగా తప్పదు రా రావే
0: సుందరి. అయ్యో సుందరి.

0: అక్క గంధర్వులను వధ చేసి నీతో కూటమి చేస్తాను రావే సుందరి.
1: అన్నయ్య నా మాట విననయ్య, వద్దు అబ్బా, ఈ కీచకుడు నా పైబడి వస్తున్నాడు. సుదష్టమా సుదష్టమా సుదష్టమా.

0: చూడు అమ్మా, ఆ ఎవరో కాని కీచకుడాట నా వెంట పడి వస్తున్నాడు. నాకు తడబడుతున్నది యద్రేహము, నన్ను వదిలి పెడతలేడు. చరణివన్న చెప్పమ్మా.
1: నీ చేయాలంటే దిగులేదు, నా తమ్మిని బుద్ధి చెప్పుకుంటానమ్మా, నువ్వు నా దగ్గరే ఉండవు.
0: చిత్తమ్మమ్మ
1: సరేనా?
0: చిత్తమ్మ తల్లి.
2: సుదర్శన దేవి
1: తమ్ముడు.

0: ఒరే తమ్ముడు, నువ్వు రకరక వచ్చేవాడవు, ఉండక నా ఇంటిలోనా? నీవు దాశవతి పైన కన్నుషవేంరా?
1: ఏమిటమ్మా అలా అంటున్నావా? హిందీ పైన

0: ఆ ఇంటిపైన నాకు భ్రాంతి పుట్టాది. ఏ కాంతమున కూడా వలన మిక్కిలి భ్రాంతి చేత ఉన్నాను. కాస్త తంపించవే.
1: సరే తమ్మి, నీకన్నా ఎక్కువ నాకేమి లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆమె లేదు బతుకంటున్నావు, నువ్వు దక్షిణంగా నాకెందుకురా నాకు ఈ తనవు.
0: అవునవును,
1: నువ్వు నా తొలబుట్టేవాడవు. ఇప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు శిరబాధ ఉన్నదని
0: అవును
1: అమ్మాయి తోట బాణం ఇచ్చి పంపిస్తాను.
0: అవును చిత్త.

0: నీవొక్క ఆ నర్తనశాల ఎందుండుము
1: చిత్తము అక్కయ్యా వెళ్ళి వచ్చాను
0: ఒంటే ఉందా ఓ సైరంది
2: ఏ బాధపడుతున్నావమ్మా చెప్పమ్మా
0: తలపోదమ్మా
2: అది ఎట్రామ్మా తలకు తలకు వస్త్రం కట్టాను
0: లేదమ్మా అది మందు కాదు
2: మరి ఏ మందు
0: ఏంటా నీకు ఒక్క మాట చెప్తున్నాను తల్లి
2: చెప్పమ్మా
0: బొబ్బిలి కోట ఎందు ఉప కీచకుడు మా తమ్ముడు ఉన్నాడు చిన్నవాడు అతను చాలా మంచివాడు అక్కడ వెళ్ళి సుర తీసుకొచ్చి నా తలకు పోస్తే సుర నేను తాగినాక అప్పుడు నా తల బాధపోతుంది
2: అదేనానమ్మా
0: లేకపోతే లేదు వెళ్ళవే వెళ్ళవమ్మా
2: తెస్తారమ్మా తెస్తారు తెస్తారు
0: తెస్తారు.

0: పంపిస్తానని ఇంతవరకు కూడా అనివ్వకుండా ఉన్నది.
1: అన్నయ్యా
0: ఎవరు?
1: నేనే వచ్చేశాను.
0: సరే సరే సరేనండి. నీవా?
1: అవునన్నయ్యా.

0: అన్నయ్యా
1: కళ్ళు అంపిస్తాను గానీ కమ్మనైన వాసని కళ్ళురా. ఒక్కసారి నా భద్రరాజు తీర్చవి కళ్ళు పోషిస్తాను రా.

0: ఇప్పుడు త్వర చేస్తున్నావు, కావటమును బిగించావు, కానీ నన్ను పోలిస్తలేవు. పోనివన్నయ్య, అయ్యో వినట్రాజా,
1: ఏమి నంది ఓరి అలమా అలమా.

0: ఉత్సవం ఊళ్ళ తీసి ఇప్పుడే వదిలుతు సప్త సాగరంబులే రంపి చేయుదు. అన్నగారి అనుమతి లేదు.
1: వెళ్ళాది అయినా దీన్ని ఇక్కడ వరుచిపెట్టి వెళ్ళదా. సరే సరే సరేనండి. కక్కుబట్లో మీకు ఇదే వందనమండి.
2: ఆహా, ధర్మరాజు యాజ్ఞ వేణులు స్వేలు సైగ చేయది. నడతనశాలకు వంటశాలకు వెళ్ళి భీమునితో చెప్పి వేస్తాను. భీమా భీమా భీమా,
0: కానీ
2: ఈ రాత్రి పగులనే కా కీచకుడు నా వెంటబడి వస్తున్నాడు. కానీ అన్నగారు సెలవైనది ఇక్కడికి పొమ్మన్నాడు. అయ్యా లేవు, ఇప్పుడే నా వస్త్రభూషణ నీకు అలంకరిస్తాను. నీవేమో సైరేంద్రిగా, నేను నీ వద్ద దాసిగా ఉంటాను. ఆ ప్రయత్నం చేయండి.
0: ఓహో, నీ విధంబుగా నీ రూపం ధరించి నత్తలశాలలో ఉండమని చెప్పుము. అర్ధరాత్రి వేళ అతడు నీ మోహములో ఉన్నాడు గనుక వాడు వస్తాడు, అప్పుడే వాడిని హతమార్చుదా. వేళు వేళు, ఈ సభలో గల్లంతు జరిగినందుకు ఎవరు రాలేదు. పలిపుట్ల భోజనము తయారు చేశారు. ఎవరు రానందున ఈ పలిపుట్ల భోజనము ఒక్కడనే భోజనం చేసి పడుకుంటారు, నిద్ర వస్తుంది.
3: ఒకసారి నా ప్రేమ తీర్థ వేస్తుంది రా. అవును నన్ను ప్రేమించవే.
2: సమయం కాదు,
3: ఇక్కడికి రమ్మంటావు.
2: మా నర్తనశాలకు రండి, పన్నెండు కొట్ట బార బజార్కు రండి.
3: అవునవును,
2: అప్పుడు నీ ప్రేమ తీరుస్తాను.
3: ఓహో, అర్ధరాత్రి వేళ నర్తనశాలకు రమ్మంటున్నావా? సరే వచ్చు, వెళ్ళము వెళ్ళము వెళ్ళము.
2: అక్కడ ఎవరు ఉండరు. రాని
3: అవును, అక్కడ నన్ను ప్రేమ తీస్తావా? ఇటీ సమయము లోపల నేను నర్తనశాలకు పోయి అట్టి సైలేంద్రుని ప్రేమించి వచ్చుదా. ప్రొద్దు ఒక అయ్యున్నది నేనేమో చూడ. ఇట్టి నర్తనశాలకు వచ్చాను. సై సై సైనుంది రా, ఒక్కసారి తీర్చవే.
0: ఏమిటి స్వామి?
3: ఒకసారి నేను
0: మీ ప్రేమ తీర్చుకోండి స్వామి.
3: అవునమ్మా, ఒకసారి.

0: ఆడవాళ్లకు మీసాలు ఉంటావా చిచ్చి? నీవు మోహముతో ఉన్నావు కనుక నీకు ఏమీ కనిపించడం లేదండి.
1: అదే కాదు, ఇది స్త్రీలో బొమ్ము కాదు, నానే పురుషుడు ఎవడు నన్ను వచ్చించుకున్నాడు. అయినా నీ మాటలు గమ్మగా వస్తున్నాయి, తీము. ఎవడు ఏమి ఇట్టి సమయంలో
0: ఇప్పుడే హత మార్చదరు.
1: ఓలే, నన్ను చంపబోతున్నావు గాని ఈ ముల్లాకములను చంపవాడు ఎవరు లేడురా? ఒక భీమునికి తప్ప నా ఎవరి చేతిలో మరణం లేదురా?
0: ఓహో, నేనే భీమా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. ముందుగా పాండురంగ మహాచన్ చిత్రం నుంచి కోమల పిఠాపురం పాడిన పాట, గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం టీవీ రాజు.

భక్త జయదేవ ఈ చిత్రం కోసం ఘనశాల వెంకటేశ్వరరావు పాడిన పాట, గీత రచన జయదేవ్ సముద్రాల, సంగీతం రాజేశ్వరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రభాత ప్రసారంలో 6 గంటల 10 నిమిషాలకు అంజలి, భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. ఆరు గంటల 30 నిమిషాలకు సుభాషితం సమర్పించేవారు శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి. రైతు సమాచారంలో 6 గంటల 30 నిమిషాలకు కూరగాయల సాగులో నులి పురుగుల నివారణ గురించి తెలుసుకుంటారు. ఇక 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు అల్లుడు వచ్చాడు నాటిక వింటారు. అనంతరం నిత్య జీవితంలో యోగా ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చెర్ల కమలారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8 గంటల 30 నిమిషాలకు మీమార్తో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వెలువడుతుంది. 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 10 గంటలకు యువత భవిత ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఉదయం 11 గంటలకు, ఇక మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఒంటి గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు. 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు

ఏకచిత్ర గానం 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:30 జానపద గేయాలు. సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో భవిష్యత్తును నిర్ధారించే ఇంజనీరింగ్ కోర్సుల వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు. అనంతరం 7:00 మార్కెట్ ధరలు, హైదరాబాద్ కేంద్ర నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల సంరక్షణలో రైతుల పాత్ర పరిచయ కార్యక్రమం. ఇంకా 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన, వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ వి బాలురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం హైడ్రోఫోనిక్ వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్. ఇక 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 16వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వింటారు. 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల ముఖ్య వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:04 దాటి 28 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా తర్వాతి ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.